ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948, అశ్విన మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానాయేటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పానాయేటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాన్ ఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని వారి ఆలోచన

0: జనులు నైపుణ్యాలను రాష్ట్రాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం. ఉపయోగించి లెర్నింగ్ కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30 వేల కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి

0: ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలా నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా ప్రాంతాలపై విస్తరించిన
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమ
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ద గిఫ్ట్ డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి కథానిక వింటారు. 7:30 అమ్మ ఒక మాట డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 హలో మనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9

30 నిమిషాలకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు అంతరంగం శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో ఆచార్య బన్నా ఐలయ్య గారి ఇష్టాగోష్ఠి 2వ భాగం ప్రసారమవుతుంది. 10:30 చిత్రసీమ

ఇక మధ్యాహ్నం 12 గంటలకు 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 నాటకం, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ పి రమేష్.
1: సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల ద్వారా విద్యార్థుల్లో పర్యాటకంపై అవగాహన పెంపొందించడం, స్థానిక వారసత్వం, పర్యావరణం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చైతన్యం కల్పించడం, సిద్దిపేట జిల్లాలో పర్యాటక అభివృద్దిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా రంగనాయక సాగర్ వంతెనపై విద్యార్థులతో వారసత్వ నడక నిర్వహించారు. పర్యావరణ పర్యాటకంలో భాగంగా విద్యార్థులు జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆక్సిజన్ పార్క్ ను సందర్శించడంతో పాటు తెలంగాణ దర్శిని పర్యాటక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ

చేశారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని, నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సీత దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర

0: 4,000 రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన నర్మటా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి మణిహారమన్నారు. 10,000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్న జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే అందుబాటులో ఉంచాలని, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ స్కేల్స్, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు తదితర అవసరమైన పరికరాలను సమకూర్చాలని సూచించారు. జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 300కు పైగా రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, అలర్జీలు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, చర్మ వ్యాధులకు ఆయుష్ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా వారు ఏ విధంగా ఎదురుడి నిలబడి పోరాడారో చరిత్రకు చాటి చెప్పడం కోసం తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలో జరిగిన లోక్ అదాలత్లో 7,613 కేసులు పరిష్కారమయ్యాయి. సిద్దిపేట జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమాల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్ కేసులు, 28 యాక్సిడెంట్ కేసులు, మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాద బాధితులకు 1,34,05,000 రూపాయల నష్ట పరిహారం అందించినట్లు తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, సమయము, వనరులు వృధా కాకుండా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. అనంతరం దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
1: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు, ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు.

0: అయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ముగ్గురు వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడడంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయ్. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సునవాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్ష, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థ హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండి వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ద గిఫ్ట్ డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి కథానిక వింటారు. అనంతరం అమ్మ ఒక మాట డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక వింటారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణ ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇదిగో కోడల్ పిల్ల.
6: ఏంటత్తయ్య?
5: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
6: ఏంటవి?
5: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
6: మరి ఇచ్చిపుచ్చు.

0: వివరాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
0: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
0: అలాగా.
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
0: అదేంటి అత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
0: అబ్బా, చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
0: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
3: ముఖాన మొటిమల
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: వినండి ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ద గిఫ్ట్, డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి కథానిక.
6: హాయ్ మంజు, ఆఫీసు నుండి వచ్చేటప్పుడు అద్భుతమైన బహుమతి ఇస్తాను, రెడీగా ఉండు. ఫోన్లో శ్రీహర్ష స్వరం. తన హృదయ వీణాతంత్రులను సున్నితంగా మీటినట్లయింది మంజులకు. ఆనందం పురివిప్పి నెమలిలా నాట్యం చేసింది. కాపురానికి వచ్చిన మొదటి రోజున భర్త తనంతట తానే బహుమతి ఇస్తున్నానంటే ఏ శ్రీమతి సంతోషించదు? ఫోన్ పెట్టేసి మంచంపై వాలిపోయింది. ఎంత ఆశ్చర్యం! కళ్యాణ గడియ సమీపిస్తే ఎవరూ దాన్ని ఆపలేరన్నది ఎంత నిజం! 10 రోజుల క్రితం మిస్ మంజుల, ఇప్పుడు మిసెస్ మంజుల అయింది. ఈ 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. గతం సినిమా రీళ్లలాగా కదలసాగింది. మంజు, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు కాలేజీకి వెళ్ళకు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి వద్దని? ముందు ఎంసీఏ పూర్తి చేయనియండి. అది కాదు మంజు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్నావు. పెళ్ళయ్యాక కూడా అది పూర్తి చేయవచ్చు, కానీ ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు నాన్న సముదాయింపు. అవునే, ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే ముద్దు అంది అమ్మ. అమ్మ అనునయింపుతో బెడ్రూంలోకి దారి తీసింది మంజుల. నిలువుటెత్తు అద్దం తన అందాన్ని, వయస్సును ప్రదర్శిస్తుంటే మురిసిపోయింది మంజుల. స్కూల్ బ్యూటీగా, కాలేజ్ క్వీన్గా అందుకున్న ప్రేమలేఖలకు అంతులేదు. తన కడగంటి చూపులకై క్యూ కట్టిన కుర్రాలను పట్టించుకోలేదు. తండ్రి క్రమశిక్షణ, తల్లి సంప్రదాయక పెంపకం, భారతీయ సంస్కృతి సదాచారాల పట్ల ఏర్పడే నమ్మకం మంజులలో మంచి నడవడికను నేర్పింది. సాధారణంగా స్వీయ అనుభవాలు, సంఘటనలు మనసులో బలీయమైన ముద్రవేసి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి, స్థిర అభిప్రాయాలను కలుగచేస్తాయి. తను 10వ తరగతిలోకి అడుగుపెట్టేసరికి రఘు తాత్కాలిక ఉపాధ్యాయునిగా పాఠశాలలో కాలుపెట్టాడు. 20 ఏళ్ల వయస్సు, అందగాడు, మాటలు గంగా ప్రవాహం, అందరినీ ఆకట్టుకునే స్వభావం, చూపులతో కనికట్టు చేసే మంత్రగాడు. మొదటిరోజు తెలుగు పాఠం చెప్పడం పూర్తయ్యేసరికి అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. అపరిపక్వ దశలో మొగ్గలు తొడుతున్న కోరికలు, వస్తున్న శారీరక మార్పులు ఆలోచనా ధోరణిలో కొత్త పుంతలు దక్కిస్తాయి. పావని తన క్లాసుమేటు, తన సలహా తీసుకోకుండా ఏ పని చేయని పావని తనకు తెలియకుండా చేసిన పనికి పాపం బలైపోయింది. ఒకరోజున ఏడుస్తూ వచ్చింది. ఏమైందే అంటూ ఆతృతగా ప్రశ్నించింది మంజుల. రఘు మంచివాడు కాడే, నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి. ఏడుపు ఆగడం లేదు పావనికి. మంజుల, కొంపదీసి తొందరపడ్డావా? ప్రశ్నించింది. సినిమాలు, టీవీలు, పుట్టిన పిల్లలకు కూడా తొందరను విశృంఖలంగా ప్రదర్శిస్తూ విష సంస్కృతిని ప్రచారం చేస్తూ తొందర పెడుతున్నాయి. అవునే, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని. 3 మంత్స్ కన్ఫర్మ్ అంది పావని ఏడుస్తూ. భయపడకు, అతన్ని నిలదీద్దాం, పెళ్లి చేసుకునేంత వరకు వదిలిపెట్టద్దు, మంజుల సమాధానించింది. కానీ రఘు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళాడని తెలిసి హతాశురాలైంది. కొందరు టీచర్లే కీచకులై పవిత్రమైన సరస్వతీ నిలయాలను సరస నిలయాలుగా మారుస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. విజ్ఞానాన్ని బోధించాల్సిన చోట అసభ్యంగా ప్రవర్తిస్తూ, తెలిసి తెలియని వయసు మొగ్గల్ని మొగ్గలోనే తుంచేస్తూ తమ కామానికి బలిచేస్తున్నారు. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని అపవిత్రంగా మారుస్తున్న ఇలాంటి టీచర్లను ఏం చేయాలి? వీరి వల్ల హాస్టల్స్, పాఠశాలలు నరక ప్రాయంగా మారుతూ అమ్మాయిల బ్రతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. ఆవేదనతో ఆలోచిస్తున్న మంజులకు పావని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వార్త అశనిపాతమైంది. బాల్యంలో బలంగా నాటిన ఈ సంఘటనతో పాటు ఇంటర్లో కావేరి అనుభవం కూడా పాట నేర్పింది. అవినయ విధానమగు ఈ నవయవ్వన శైశవముల నడిమి వయసునన్ కవిశడి వ్యసనోద్రేకంబు అవగాఢము దానిని మనుమయ్య తనూజా అంటూ గుణనిధి పాఠాన్ని చెబుతూ తెలుగు మాస్టారు అడోలసెన్స్ దశను, అందులో వచ్చే విపరీత భావనలను, వాటిని నియంత్రణలో ఉంచుకొని చదువుపై శ్రద్ధ పెట్టకపోతే వచ్చే అనర్థాలను ఎంతో చక్కగా వివరించినా కావేరి బుర్రగెక్కలేదు. క్లాస్మేట్ మోహన్ వెంట పడింది. వాడి పంట పండింది. రెండేళ్లు గడిచాక మోహనరాగం పలాయనవాదం చిత్తయించింది. తట్టుకోలేని కావేరి హుస్సేన్ సాగర్ను ఆశ్రయించింది. కాలుతుందని తెలిసి గిన్నెను పట్టుకొని ఆ తర్వాత బుబ్బెలక్కాయని రోధిస్తే ప్రయోజనం ఉండదన్న విషయం మంజులకు ఈ సంఘటన ద్వారా గమనంలోకి వచ్చింది. డిగ్రీలో దమయంతి బాయ్ ఫ్రెండ్స్ మాయలో పడి బలైన ఘటన ఆమె జీవితంలో చెదరని ముద్ర వేసింది. పబ్బులు, డిస్కో తెక్కులు అంటూ బాయ్ ఫ్రెండ్స్తో పాటు తెగ తిరిగింది దమయంతి. ప్రేమించి మోసం చేశాడంటూ కార్తీక్ ఇంటి ముందు దీక్ష కూడా చేసింది. కానీ కార్తీక్ నానకున్న రాజకీయ పలుకుబడి, డబ్బుతో దమయంతి దీక్ష విఫలమైంది. 10 రోజుల పాటు దమయంతి కాలేజీలో కనిపించలేదు. అలా మాయమైన దమయంతి ఊరవతల చెట్ల పొదల్లో శవమై కనిపించింది. అత్యాచారం చేసి చంపారన్న వార్త పేపర్లలో, ఛానళ్లలో గుప్పుమంది. కార్తీక్ బ్యాచ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారన్నది వాస్తవమైనా, అతనిపై చర్య తీసుకోలేకపోవడం లోపభూయిష్టమైన వ్యవస్థకు తార్కాణం. పైగా అనామకునిపై కేసులు బనాయించి జైలుపాలు చేయడం వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోయేటట్లు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనను వయసు, మనసు, ప్రేమ, ఆకర్షణ అనే చట్రాల్లో బందీ కానివ్వలేదు. ఎందరూ వెంటపడినా ఆమె మాత్రం చదువు వెంటే పడింది. ఎంసీఏ చివరి సెమిస్టర్లో ఉంది. తల్లిదండ్రులు వనిని కోసం వేట మొదలుపెట్టారు. ఈరోజు మొదటి పెళ్లి చూపులు. అబ్బాయి పేరు శ్రీహర్ష. ఎంఎస్సీ పూర్తి చేసి వరంగల్ ఆంధ్ర బ్యాంకులో జాబ్ చేస్తున్నాట. నాన్న మాటలు చెవులకు సోకగానే ఆనందంతో పొంగిపోయింది. అబ్బా, పేరెంత బాగుంది, ఇంతకీ అతనెలా ఉంటాడో. అబ్బాయి చాలా అందంగా ఉంటాడట. సంప్రదాయమైన కుటుంబం, అతనికి ఏ బాధరాబందీ లేదు. నాన్న మాటలకు అమ్మ అంటోంది, ఈ సంబంధం కుదిరితే తిరుపతి వస్తానని మొక్కుకున్నానండి, అంతా దైవేచ్ఛ అంటూ నాన్న బయటకు నడిచాడు. అమ్మాయి, అబ్బాయిని సరిగా చూడు. తలెత్తి చూసింది. అతను తన వంకే చూస్తున్నాడు. అందంగా ఉన్నాడు. జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ అన్న పద్యం గుర్తుకొచ్చింది. వెంటనే మన్మధుని బాణాల్లా అల్లని నవ్వుతో కూడిన వాడి చూపులు తన మదిని తట్టిలేపుతున్నాయి. అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడతాడట. ఏకాంతం తన కళ్ళలోకి తదేకంగా చూస్తున్నాడు. తనకేదో మైకం కమ్ముతోంది. సిగ్గు దొంతర్లతో మోము దించుకుంటుంటే చూపుడు వేలుతో చుబుకాన్ని త్రాకాడు. ఏదో విద్యుత్ ప్రవహించింది. వెంటనే దూరంగా జరిగింది. తన చేతిని అతని చేతుల్లోకి తీసుకుని, ఇది నాకు మొదటి పెళ్లి చూపులు. ఆ మధురానుభూతిని వెనక్కు తీసుకుంటూ నాకు కూడా అంది. ఐ లైక్ యూ అన్నాడు ఉద్వేగంతో. హై టూ, ఆ మాటలు ఎలా వచ్చాయో తెలీదు. తాంబూలాలు మార్చుకోవడం, ముహూర్త నిర్ణయం చకచకా జరిగిపోయాయి. ఎంగేజ్మెంట్లో తనకు ప్రజెంట్ చేసిన సెల్ఫోన్ హంస రాయభారాన్ని, మన్మథ రాయభారాన్ని నడిపింది. మనసులు కలిశాయి. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. చేతిలో పాల గ్లాసులతో, మదిలో మధురోహలతో గదిలోకి అడుగుపెట్టింది. తన కోసమే నిరీక్షిస్తున్న శ్రీహర్ష ఒక్క ఉదుటున వెళ్ళి పొదిగి పట్టుకున్నాడు. శరీరంలో ఏదో కొత్త కదలిక, ఏదో తెలియని అనుభూతి అతని కౌగిల్లో అలాగే గువ్వలా ఒదిగిపోయింది. పాలగాసు పక్కన పెట్టి మరింత దగ్గరకు తీసుకున్నాడు. మధురానుభూతుల సరోవరంలో సరిగంగ స్నానాలు. ధర్మబద్ధమైన కామం

0: ఎంతో పవిత్రమైనది, ఆరోగ్యకరమైనది కదూ అంటూ అలసిన తన మొమ్ముపై పెదవుల ముద్ర వేశాడు. ఆ రాత్రి నాలుగు కళ్ళు తమకంతో మూసుకున్నా నిద్ర మాత్రం కరువైంది. మామగారు, సెలవులు లేవు, మంజును నాతో తీసుకెడతాను. బాబు, అత్తగారు రావాలంటే ఇక్కడ నా ఆరోగ్యం అంతంత మాత్రమే. అబ్బే, మీరేం బాధపడకండి. కొత్త సంసారం అంటూ పండంటి సూత్రాలను చెప్పింది అమ్మ. ఇవేవీ తనకు తలకెక్కడం లేదు. భర్తతో తన అందమైన జీవితం ఊహించుకుంటోంది. వరంగల్లో బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. మంజు, నేను ఈ రాత్రికి హోటల్ నుండి భోజనం తెస్తాను, రేపటి నుండి వంట మొదలు పెడుతూ గాని అన్నాడు చిలిపిగా నవ్వుతూ. ఆ రాత్రి రతి మన్మధులయ్యారు. ఆనందపు టంచుల దాకా ప్రయాణం చేసి అలసిపోయారు. రేడియోలో సుప్రభాతం వినిపించి కళ్ళు తెరిచింది మంజుల. భర్త పక్కలో లేడు. గబగబా లేచింది. అప్పటికే శ్రీహర్ష స్నానం చేసినట్లున్నాడు. కాఫీ కాస్తున్నాడు. హాయ్ అన్నాడు తను చూసి. వంటగదిలో కుస్తీ పట్టి వంట కానిచ్చింది. భర్తకు క్యారియర్ సర్ది అతని చేతిలో పెడుతూ ఆఫీసు నుండి త్వరగా వస్తారు కదూ అంది. కాలింగ్ బెల్ శబ్దానికి గబాలన లేచింది. ఇంతసేపు ఊహల్లో తేలిపోయినట్లు గ్రహించి తలుపు తెరిచింది. ఎదురుగా నవ్వుతూ భర్త, నీకో అద్భుతమైన గిఫ్ట్ తెస్తానన్నానుగా, ఊహించుకో అన్నాడు లోపలికి వస్తూ. తెచ్చారా అంది ఆసక్తిగా బహుమతిని గెస్ట్ చేస్తూ. ఆహా, తెచ్చాను, ఈ ప్యాకెట్లో ఉంది, తీర్చూడు అంటూ నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళాడు. వేగంగా ప్యాకెట్ విప్పి చూసి అవాక్కైంది. ఆ అద్భుతమైన గిఫ్ట్ చూసి, అది మాలతీ చందూర్ వంటలు వార్పు పుస్తకం.
1: ఇంతవరకు మీరు ద గిఫ్ట్, డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి కథానిక విన్నారు. ఇప్పుడు వినండి.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి UPI తో.
4: బాబోయ్, బతికించింది UPI.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అమ్మ ఒక మాట, డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక.
6: సుశీల, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో? కొంచెం నెమ్మదించిందా? భార్యను ఆప్యాయతతో అడిగారు శేషగిరి గారు. కొంచెం బాగానే ఉందండి, కానీ ఏమిటో, ఇలా ఒంటరిగా ఎవరి సహాయంనో తీసుకుంటూ మీతోటి సేవలు చేయించుకుంటూ మనశ్శాంతి లేకుండా. ఆమె మనసులోని ఆవేదన మాటల్లో బలహీనంగా వినిపించింది. చూడు సుశీల, నువ్వెంత నీరసంగా మాట్లాడుతున్నావో, రెస్ట్ తీసుకో, ఆలోచనలు మానే, అప్పుడే నీ ఆరోగ్యం చక్కబడుతుంది, ఓదారుస్తూ ధైర్యం చెప్పారు ఆయన. నా ఆరోగ్యం చక్కబడి పొందే ఆనందం మాత్రం ఏముందిలేండి. నా అనారోగ్యానికి అసలు కారణం మనోజ్కు దూరం కావడమే. కులం మతం అంటూ ఆ రోజు మనోజ్ ప్రేమించిన అమ్మాయిని కాదు పొమ్మన్నారు. వాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికొస్తే వెళ్ళగొట్టాం. ఇప్పుడు పక్కింటి ఆవిడ పలహారం చేసి ఇస్తే, కూరలు తెచ్చి పెడితే మాట్లాడకుండా తింటున్నాం. పరిస్థితులు మనవి కానప్పుడు కులం మతం అడ్డు రాలేదు. మన వాళ్ళని మనమే దూరం చేసుకున్నాం. ఈరోజు మీరిలా నా కోసం ఒంటరిగా ఆరాడపడటం, సేవలు చేయడం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఆయాసం ఎక్కువై మాటలు ఆపేసింది సుశీలమ్మ. సుశి, వాడు వెళ్ళిపోయిన నాటి నుండి ఈనాటి వరకు రోజుకొకసారైనా ఈ మాటలు అంటున్నావు.

బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, కానీ ఒక్కసారైనా తిరిగి చూశాడా మనల్ని? నిష్ఠూరంగా అన్నారు శేషగిరి గారు. ఎందుకొస్తాడండి, వాడు మన కొడుకు, పట్టుదల, మాట మీద నిలబడడం వాడు మన నుండే వారసత్వంగా పొందాడు. అంత నీరసంలోనూ కోపం ధ్వనించింది సుశీలమ్మ గొంతులో. సరే సుశీ, నీకోసం కాదు కాదు, మన కోసం వాణ్ణి తిరిగి రమ్మని పిలుస్తాను, సరేనా? ఈ చివరి దశలోనైనా అందరం కలిసి ఉందాం, ప్రశాంతంగా ఈ జీవితాన్ని ముగిద్దాం, సరేనా? మీ పిచ్చి కానీ ఎక్కడున్నాడని పిలుస్తారండి వాణ్ణి. మీరు మారిపోయి పిలవాలనుకున్నా ఎక్కడో ఎలా ఉన్నాడో. ఆ తల్లి గొంతు రుద్ధమైంది. పిచ్చి సుశీల, వాడంటే ప్రేమ నీకొకదానికేనా? వాడు నాకు కొడుకేనే, అందుకే ఎప్పటికప్పుడు వాడి సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉన్నా. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పాప కూడా, సుఖంగా ఉన్నారు. సుశీలమ్మకు నోట మాట రాలేదు. కొడుకు దూరమయ్యాడన్న చింతను ఎన్నాళ్లు దిగమింగుకుంది, కాని భర్తకు తెలిసి చెప్పనందుకు మాత్రం ఆమెకు కోపాన్ని కలిగించింది. ఆ కోపం దుఃఖంగా మారి ఆమెను ముంచేసింది. భార్య వేదనను అర్థం చేసుకున్న శేషగిరి గారు, ఏడవకు సుశీల, వాడు మన దగ్గరకు వచ్చేలా చేస్తాను, నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. నీతో చెప్తే వాడి దగ్గరికి వెళ్దామంటావన్న ఆలోచనతో చెప్పలేదు. పైగా ఆ అమ్మాయి మంచి చెడ్డలు తెలియవు. ఏ కంప్యూటర్ ల్యాబ్లోనూ వారి ప్రేమ మొదలైంది. యంత్రాల మధ్య మొదలైన వాడి ప్రేమ తల్లిదండ్రులను తలుచుకోనంతటి యంత్రంగా మార్చివేసింది. అందుకే వాడు అంత పట్టుదలగా నా మాట కాదన్నాడు. మనల్ని విడిచి ఇన్నాళ్ళలా ఉండగలిగాడు, మన పెంపకాన్నే విక్కిరించాడు. కానీ వాళ్ళు సుఖంగా ఉన్నారని తెలిసాక ఎక్కడో అక్కడ క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అనుకున్నాను. సుశీల, నువ్వు నన్ను నమ్మవేమో, కానీ వాడు కష్టపడుతున్నాడని తెలిస్తే మాత్రం ఊరుకుండే తండ్రి కాదే నీ భర్త అని నిట్టూరుస్తూ, అందుకని ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను అన్నారు శేషగిరి గారు. వెంటనే మనోజ్కు మెయిల్లో లెటర్ పంపారు. తండ్రి ఉత్తరాన్ని చదువుకున్న మనోజ్కు ఎంతో బాధ కలిగింది. కానీ ఆ రోజు అంత నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టిన తండ్రి ఈరోజు ఇలా బేలగా రమ్మని వ్రాయడం, అమ్మ బెంగ పెట్టుకున్నదనడం వ్యధ కలిగించినా ఆ లెటర్ను భార్యకు చూపించిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాలనుకున్నాడు. తండ్రి పంపిన మెయిల్ లెటర్ను మహతికిచ్చాడు. అక్షరాల వెంబడి మహతి మనసు నడిచింది. నాన్న, నా బాబు మనోజ్, ఆ రోజు మీ పట్ల నా ప్రవర్తన, నా కాఠిన్యం మీ ఇద్దరు మనసుల్లో ముద్రపడి ఉండవచ్చు. అలా వెళ్ళిపోవడంతో మీ ప్రేమ ఎంత బలమైందో అర్థమైంది. ఆత్మీయతల ఔన్నత్యాన్ని గుర్తించిన తర్వాత నేనెంత తప్పు చేశానో గ్రహించాను. నీవు జాబ్ చేసే కంపెనీ బ్రాంచి ఇక్కడ ఓపెన్ చేశారు. నీకు వాళ్ల మెయిల్ బ్రాంచ్లోనే మంచి ఎక్స్పీరియన్సు, ఎఫిషియన్సీ ఉన్నాయి కాబట్టి అంత శాలరీతో ఇక్కడ జాబ్ ఇస్తామన్నారు. నీవు తప్పకుండా మీ అమ్మ కోసం, నీకోసం బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్న మీ అమ్మ కోసం మాతో కలిసి ఉంటావని ఆశపడుతున్నాను. కోడల్ని మనసులో ఏమీ పెట్టుకోవద్దని చెప్పు. పాపకు ఆశీస్సులు. ఇట్లు ప్రేమతో నాన్న. మహతికి మనసు పొరల్లో అట్టడుగుకు నెట్టివేసిన ఆనాటి అవమానం తట్టి కుదిపినట్లయింది. కులమతాల పట్టింపుతో తమను ఈసడించిన మామగారి వైఖరికి కుమిలిపోయింది. గుమ్మల్లో అడుగుపెట్టిన కోడలు నన్నయినా చూడకుండా నీ కులమేమిటో నీ బుద్ధే చెప్తున్నది. పద్ధతిగా పెరిగిన ఆడపిల్ల ప్రేమా పెళ్ళంటూ మగాడ వెంబడి పడుతుందా? ముందు నిన్నీలా పెంచిన నీ తల్లిదండ్రులు అనాలి. నీలో పెద్దల్ని గౌరవించే లక్షణం కానీ ఇంటి పరువు నిలబెట్టే పద్ధతి కానీ కనిపించడం లేదు. వెళ్ళిపోండి మా కళ్ల ముందు నుండి, వెళ్ళిపోండి, మళ్లీ ఇంటి ఛాయలకు రాకండి అని చీత్కరించారు. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య కలిగే ప్రేమ కులమతాలు తెలుసుకుని కలుగుతుందా? రెండు మనసుల కలయికకు ఎన్నో కారణాలు, మరెన్నో ఆశలు, ఆశయాలు. కానీ వారి జీవితాలు ముడిపడడానికి మాత్రం ఎన్నో అభ్యంతరాలు, అడ్డుగోడలు. తననంటే పర్వాలేదు, ఇందులో తన తల్లిదండ్రులు తప్పేముంది? తమ ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదించారు. తల్లిదండ్రులకు దూరమయ్యానన్న మనోజ్ వ్యధను అర్థం చేసుకుంది, తను ఓదార్చింది. కాలం మహత్తరమైంది. మనుషుల్లో మార్పును తీసుకురాగల గొప్ప శక్తి కాలానికి. కాలం కలిసొస్తే అందరం తప్పకుండా ఒకటవుతాం అని ఆ రోజు మనోజ్ మనసుకు సాంత్వన చేకూర్చింది. కాని ఇప్పుడు కాలం కలిసొచ్చింది, తన మనసు మాత్రం వ్యధపడుతున్నది. ఆనాడు పెళ్లి బట్టలతో వెనుతిరిగిన తాము ఒక స్నేహితుడి ఇంట్లో ఆశ్రయాన్ని పొందడం, కంపెనీల ఉద్యోగంలో చేరడం జరిగిపోయాయి. ఆ తర్వాత తమ దాంపత్య సౌరభం ఆహ్లాదంలో ముంచివేసింది. జీవన సాఫల్యతకు గుర్తుగా పాప కలిగింది. మనోజును పాపను చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలో మామగారి ఉత్తరం వ్యాకులతను కలిగిస్తోంది. మనోజు మనసులో ఏముందో, తండ్రి ఉత్తరంలోని ఆర్ద్రత, తల్లి అనారోగ్యం, ఈ రెండూ అతని మనసులో వారి పట్ల ప్రేమను, బాధ్యతను తిరిగి గుర్తు చేయవచ్చు, ఆందోళన కలిగించవచ్చు. కానీ పాపతో భర్తతో సుఖంగా ఉంటున్న తనకు మరో కొత్త జీవితం, కొత్త బాధ్యతలు, అత్తమామల సంరక్షణ, సేవ. వారి మనస్తత్వం తనకు స్వేచ్ఛ లేకుండా చేస్తాయేమో. ఇన్ని రోజుల తర్వాత తల్లి

0: ఆలోచనలకు దగ్గరైతే మనోజ్పై వారి ప్రభావం ఎలా ఉంటుందో. మనోజ్కు తనకు మధ్య దూరం, ఆ ఊహ నేను భరించలేదు. తను అత్తగారి అనారోగ్యం కారణంగా మామగారిలో ఈ మార్పు వచ్చిందేమో. అది శాశ్వతంగా ఉంటుందా? కొడుకు కోసం తల్లిగా ఆమె దిగులు పడడం సహజం. కొడుకును కొంగున కట్టేసుకుందనే భావంతో నా పట్ల ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో. ఆచార సంప్రదాయాలు పాటించే ఆమె తన ఉనికిని సమర్థించుకోగలుగుతుందా? స్వేచ్ఛను సంతోషాన్ని పోగొట్టుకుని ఆ ఇంటి కోడరకానికి వెళ్లాలా? నా జీవితంలో ఈ పరిష్యేమిటి? పరిపరి విధాల ఆలోచించింది మహతి. ఏమన్నా గాని ముభావంగా ఉంటే సరి, తనే అర్థం చేసుకుంటాడు నా అయిష్టతను అని నిశ్చయించుకున్న మహతి రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుంది. ఫోన్లో తల్లి గంతు విని, ఏమ్మా చెప్పు అంది మహతి. ఏం చెప్పమంటావే తల్లి నా బాధ అంది తల్లి. తల్లి గొంతులోని రుద్ధతను గుర్తించి, ఏమ్మా నాన్నగారు బాగున్నారా? నీ ఆరోగ్యం బాగుంది కదా? కంగారుగా అడిగింది మహతి. ఆ బాగానే ఉన్నాం, కానీ సుధే. సుధకేమైందమ్మా? ఆదుర్దాతో అడిగింది. ఏం కాలేదులే, కంగారు పడకు. నీ తమ్ముడు సుధ మాతో కలిసి ఉండరట, వేరుకాపురం పెడతారట, అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతారట. తల్లి గొంతుల ఆవేదన ధ్వనిస్తుంటే అదేమిటి, ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది మహతి. ఏముంది తల్లి, పెద్దవాళ్ళం, మంచి చెడు చెప్తాం, పద్ధతి పని అంటాం. ఆ అమ్మాయికి మాతో కలిసి ఉంటే స్వేచ్ఛ ఉండదట, ఇండివిజువాలిటీ ఉండదట. ఇంకా ఏవేవో అంటుందే మహతి, నువ్వు చెప్పు. పెందలకడే నిద్ర లేవమనడం తప్ప, ఆ నైటీతోటే మామగారి ముందుకు రావద్దనటం తప్ప, బ్రష్ చేసుకుంటూ టీవీ చూడొద్దనటం తప్ప, మెళ్ళో నలపూసలు, చేతులకు నిండుగా గాజులు, రంగురంగుల టిక్లీలు కాకుండా ఎర్ర టిక్లీనే బొట్టుగా పెట్టుకోమ్మా అనటం నేరమా? కొత్తగా పెళ్లైన దానివి దేవుడి దగ్గర దీపం పెట్టుకోమ్మా, నీ సంసారం కోటి దీపాల్లా వెలుగుతుంది అని చెప్పడం మంచి మాట కాదా? అబ్బాయి వచ్చేటప్పటికి చక్కగా తయారై నవ్వుతూ ఎదురువెళ్ళు అనటం పని చెప్పడమా? మహతి, నేనేమన్నా ఆరాళ్లు పెట్టే అత్తగారినటే? బామ్మతో నేనెంత అణుకుగా ఉండేదాన్ని, తాతయ్య ఎంత గౌరవంగా చూసేదాన్ని. పెండ్లైన నెలకే సుధ ఈ విధంగా ప్రవర్తిస్తే ముందు ముందు ఆ అమ్మాయి పద్ధతి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందే. అంతా అయోమయంగా ఉంది. తమ్ముడిని నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకోరా అంటే వాడేమన్నాడో తెలుసా మహతి? ట్రాన్స్ఫర్ కావాలనే చేయించుకున్నానన్నాడు. అచ్చడా ముచ్చడా తీరకుండానే ఇదేమిట్రా అంటే, ఆ అచ్చడా ముచ్చడా కోసమే మేము వెళ్తున్నాం, మమ్మల్ని చూడాలనిపిస్తే ఓ గంట ప్రయాణం అంతే, పైగా దీవించి పంపాల్సింది పోయి ఏ దీవులకో వెళ్తున్నట్టు నీ సోదేమిటి అని విసుక్కున్నాడే. తల్లి గొంతులోని దుఃఖపు చీర మహతి మనసును బలంగా తాకింది. పశ్చాత్తాపం సుడిలా తిరిగింది. తల్లిని నెమ్మదిపరచడం కోసం ఈ కాలంలో చాలామంది అలానే ఉంటున్నారమ్మా అంది మహతి. అదేమిటే నువ్వు అలా అంటావు? నువ్వు అలాగే ఉన్నావా? లక్షణంగా లేవు. నీ అత్తమామలు మిమ్మల్ని దగ్గరికి చేరనివ్వలేదు, కాని నువ్వెంత అణుకువుగా పెరిగావు. తమ్ముడు సుధను ప్రేమించానంటే మేము కాదన్నామటే? ఇంకా కాలం అంటావేమిటి? కాలం మన చేతుల్లో లేదు నిజమే, కాని బుద్ధులు పద్ధతులు మన చేతుల్లోవేగా. అందరూ ఈ విధంగానే ఉంటే కుటుంబం, కుటుంబ మర్యాదలు, సంఘంలో పరువు ప్రతిష్టలు ఉంటాయా? ఉండేవా? మా దురదృష్టం కాకపోతే ఇట్లాంటి పిల్ల రేపు తన పిల్లల్ని ఎలా పెంచుతుంది? మా ఫోటోలు మాత్రమే చూపించి ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు మీ తాతయ్య బామ్మ అని చెప్తుందేమో. మహతి ఆలోచించు, తాతల అడుగు తరతరాల బాటన్నట్లు కాదు. ఈ వయసులో మాకి క్షోభ ఏమిటే తల్లి? నాకు వయసైపోయింది, శరీరంలో నొప్పులే కాని ఒప్పులు లేవు. నాన్నగారు కూడా వ్యాపారాన్ని ఇదివరకులా చూసుకోలేకపోతున్నారు. వర్కర్స్ ఎగవేతలు, వాడు చూసుకుంటాడేమో అడగాలి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఈ ముసలం. ఓసారి నువ్వొచ్చి తమ్ముడికి నచ్చచెప్పవే, నీ మాటంటే వాడికి గురి అంది మహతి తల్లి దీర్ఘంగా నిట్టూరుస్తూ. అలాగేనమ్మా, ముందు మేము మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్లాలి. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదట. ఈ సమయంలో మేమక్కడ ఉండి వాళ్ల ఆలనా సేవ చేయాలి కదా. మేమిక వాళ్ల దగ్గరే ఉంటాం. ఆమె ఆరోగ్యం నెమ్మదించాక నీ దగ్గరికి వస్తాను. అంతవరకు సుధను ఆక్షేపించకు. తమ్ముడితో నేను మాట్లాడతాను, అన్నీ చక్కబడతాయి, నువ్వు దిగులు పడకు. వాళ్ల పెళ్లి ఆల్బం నువ్వు చూస్తూ, సుధా నువ్విక్కడ ఎంత బాగున్నావో చూడు, ఎంత కడగా ఉన్నావో అని సుధకు చూపించు. సౌభాగ్య చిహ్నాలు స్త్రీకి ఎంత సౌందర్యాన్ని, హుందాతనాన్ని ఇస్తాయో సుధ గ్రహించుకుంటుంది. నీవెందుకు మళ్లీ చూపించావో కూడా అర్థం చేసుకుంటుంది. అమ్మా, సుధ చిరునవ్వే నీ ఇంటికి దీపం. అమ్మా, ఇంకో మాట, నీవు చూపించే ప్రేమే నీకు శ్రీరామ రక్ష.
1: ఇంతవరకు మీరు అమ్మ ఒక మాట, డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఢమరుకం ఏ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ గీతం

కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాంబే. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

నేను లోకల్ ఈ చిత్రం కోసం నరేష్ అయ్యర్, మనీష ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి కెవి నారాయణ స్వామి గారి గాత్రం.
1: నేరే నేరే గమగరిజా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కెవి నారాయణ స్వామి గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: It's over to Saira Mujtaba.
1: Thank you, Nishit. The Indian Express, in an exclusive report, says under GST regime, arrest powers likely to be removed. Hindustan Times quotes Finance Minister Nirmala Sitharaman, uncertainty now a standing condition of international economy. RBI Governor Sanjay Malhotra says global financial risk emerging, states the Economic Times. External Affairs Minister S. Jaishankar says India backs dialogue diplomacy to end Ukraine conflict, according to the Sunday Statesman. Oman barred radical pilot whom Fly Dubai hired, reports Sunday Pioneer. Five Indian nationals rescued from Strait of Hormuz is headlined by the Asian Age. And finally, India wins 11 gold medals in the last 2 days of Asian Games, finishes with total of 21 to jump to the fourth place in medals tally, reports the Sunday Times in its top story. And with that, it's back to you, Nishit.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Lok Sabha Speaker Om Birla reconstitutes several department-related parliamentary committees for 2026-27 term. Union Education Ministry approves five new centres of excellence for studies in classical languages, Assamese, Bengali, Marathi, Pali and Prakrit. India summons Pak envoy to register strong protest over continued facilitation of illegal cross-border infiltration from Pakistan. 19th Pravasi Bharatiya Divas convention to be held from the 7th to 9th of January next year in Kolkata. Israeli Prime Minister Benjamin Netanyahu describes Indian pilot Smith Macher, hero of Israel. India and entire world invites him and Prime Minister Narendra Modi to Israel's Independence Day ceremony. And Asian Games 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of these stories and more, log on to our website newsonair.gov.in and newsonair app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani, Varangal Kendram. హలో మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: కార్యక్రమంలో ముందుగా వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వీరు కోరుతున్న పాట నీ స్నేహం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఆలపించిన గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత పాట ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం అభిజిత్ సాధన సర్గం ఆలపించిన గీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణ్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, శాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి UPI తో.
2: బాబోయ్, బతికించింది UPI.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం. కార్యక్రమంలో తర్వాత పాట ప్రేమ్ నగర్. ఈ చిత్రం కోసం సుశీల ఆలపించిన కేవి మహదేవన్ గీతం, సంగీతం ఆత్రేయ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్ మరియు వారి మిత్ర బృందం, వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

ఇరుముడి ఈ చిత్రం కోసం హేషమ్ అబ్దుల్ వాహబ్ సాదిక ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రఘు, శ్రీవాణి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరు కాజీపేట నుండి ఈ పాటను కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇదిగో కోడలి పిల్ల, ఏంటత్తయ్య? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలండి అత్తయ్య.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: శ్రోతలు, హలో మనోరంజని కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో మాకు నచ్చిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట ఆదిత్య 369. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతం శ్రీనివాసరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రాజా ఈ చిత్రం కోసం రాజేష్ సుజాత

సుజాత ఆలపించిన సిరివెన్నెల గీతం సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జఫర్గఢ్ షాపల్లి గ్రామం నుండి శ్రీనివాస్ మరియు వారి మిత్ర బృందం. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇప్పలపల్లి గౌతమి కందుకూరు గ్రామం నుంచి కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్. ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి భజన మండలి, ఇంకా హరిప్రియ, సుజాత, విజయ, అరుణ, రమ, రమ్య, అనిత, భాగ్యలక్ష్మి, అమృత, వర్షిత, లక్ష్మి, శోభ, దుర్గమ్మ, మంజుల, అంజలి మరియు వారి మిత్రబృందం, వీరందరూ కోరుతున్న పాట బతుకమ్మ. ఈ చిత్రం కోసం రమాదేవి ఆలపించిన గీతం, సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: కార్యక్రమంలో తర్వాత పాట లెనిన్. ఏ చిత్రం కోసం సంగీతం ఎస్ఎస్ తమన్ ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, శాంతమ్మ, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, చిన్మయి, సోనీ, గట్టన్న, పాపయ్య శాస్త్రి, కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి రిష్వంత్ బాబు, భాగ్యశ్రీ, సూర్య భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట

కార్యక్రమంలో తర్వాత పాట రాజు వేడ్స్ రాంబాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ ఆలపించిన గీతం. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

కార్యక్రమంలో చివరి పాట మనసులో మాట. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నెక్కొండ మండలం నుండి పోలీస్ స్టేషన్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో కొత్తకొండ పవన్ కుమార్, స్వప్న, వీణ, సహస్ర మరియు వారి మిత్ర బృందం. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో షైన్ హై స్కూల్ నయీం నగర్ హనంకొండ విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో షైన్ హై స్కూల్ నయీం నగర్ చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ఈ పాట భారతమాత వందే అంటూ పాడుతున్న చిన్నారులు ఉషశ్రీ, సాత్విక, మల్లేశ్వరి, సాత్విక్ మరియు సాయి శివప్రియ.

0: నీతి గేయం పాడడానికి రాబోతున్న చిన్నారి జీ సహన.
1: పుడమిని చూచి కడలిని చూచి పట్టుదలనే నేర్వాలి, ఆశించినది అందేదాకా వదలని వారే ఉత్తములు. సదాశయాలకి అంకితమై క్రమశిక్షణతో మెలగాలి, ఇడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి. అదరక బెదరక సాగాలి, అనుకున్నది సాధించాలి. పరుల సౌఖ్యమే మనసున దలచి మంచి బాటనే ఎంచుకొని స్వార్థము మరచి బ్రతకాలి, పచ్చ పచ్చగా ఉండాలి.
0: వేమన పద్యం చెప్పడానికి వస్తున్న చిన్నారి టి అక్షయ.
2: తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ.
0: ఇప్పుడు మనం సుమతి శతక పద్యాలను విందాం. వాటిని మనకు వినిపించడానికి వస్తున్న చిన్నారులు నిదితావర్మ, ఆరాధ్య.

కమ నరకమండు తత్యము సుమతి. తాత్పర్యము: కోపము మించిన శత్రువు, శాంతము మించిన రక్ష, దయవు మించిన చిట్టము, సంతోషము మించిన స్వర్గము, దుఃఖమును మించిన నరకము లేదనుట నిజము.

0: తిరుగదరా సుమతి. తాత్పర్యము, నీటిలో చెరువు నిండుతుననే వేలకోలతో కప్పలు వచ్చి చేరినట్లు ధనముగల వాని వద్దకు బంధువులు వచ్చి చేరుతారు.
1: మా బడి అనే కవితను చెప్పడానికి వస్తున్న చిన్నారి ఎన్ ఆరాధ్య.
0: అందాలొలికే మా బడి అనురాగాల దైవ గుడి, అందరు మెచ్చే మా బడి అక్షరాల నారుమడి, పిల్లలుండే మా బడి హాయి నొసగే అమ్మ ఒడి, వెట్టనివ్వదు కంట తడి మంచి నేర్పును వెంటబడి, బడి సరికొత్త ఓరబడి పాఠం నేర్పు బ్రతుకుబడి, చేనుకొయిక తీరుబడి దర్శించుమిక మా బడి, విద్యనందించు మా బడి గురుదేవుల ఏలుబడి, భవిత నొసగు మా బడి బాలబాలికుల సందడి.
1: ఇప్పుడు ఒక పాటను విందామా? మూడు రంగుల మురిపాల పొంగుల అంటూ వస్తున్న చిన్నారులు శాన్విత, హరిప్రియ, కృతిక, రహర్ష మరియు ఆరాధ్య.

0: మేడి పండు చూడు అనే పద్యాన్ని వినిపించడానికి వస్తుంది జే మన్హిత.
1: మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురులుండును, పిరికి వాణి మది బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ.
0: పిల్లకాకి కథ చెప్పడానికి వస్తున్న చిన్నారి బిందుశ్రీ.
2: గలగల పారే నది ఒడ్డున ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకొని తన ముగ్గురు పిల్లలతో చాలా సంతోషంగా ఉండేది. కాకి ప్రతిరోజు బయటకు వెళ్లి తన పిల్లలకు తిండి తెచ్చి పెట్టేది. ఒకరోజు కాకి తిండి కోసం బయటకు వెళ్లి గూటికి తిరిగి వచ్చినప్పుడు తన పిల్ల ఒకటి గూటిలో నుండి తల బయటకు పెట్టి చూస్తూ ఉండటం కాకి గమనించింది. ఇలా నీవు ఇంకెప్పుడు బయటకు చూడకూడదు, ఎందుకంటే పొరపాటున నీవు క్రింద పడిపోవచ్చు లేదా ఎవరైనా నిన్ను ఎత్తుకపోవచ్చు అని తన పిల్లతో అన్నది. తల్లి కాకి మాటలు వినని ఆ పిల్ల కాకి తల్లి కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళగానే గూటిలో నుండి బయటకు చూస్తూ పట్టు తప్పి నదిలో పడి కొట్టుకపోయింది. పిల్లలు పెద్దలు చెప్పే మంచి మాటలు వినాలి, వినకపోతే ఆపదలు తప్పవు అని తెలిసింది కదా.
0: గుర్రం గాడిద అనే కథతో వస్తున్న చిన్నారి శ్రీవాసవి.
3: రాము అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకుని తన గుర్రం ఎక్కి వెళ్తున్నాడు. కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మొయ్యమని గుర్రాన్ని అడిగింది. గుర్రం, అది నా బాధ్యత కాదు, బరువులు మొయ్యటానికి నీవే, సుఖంగా జీవించడానికి నేను అన్నది గుర్రం. బరువు మొయ్యలేని గాడిద నడుము విరిగి క్రింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ప్రయాణం సాగించాడు. అప్పుడు గుర్రం, ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని తన తప్పును సరిచేసుకుంది. ఇందులో నీతి ఏమిటంటే ఇతరులు మనలను సహాయం కోరినప్పుడు మనం సహాయం చేయాలి.
0: తోటకాచార్యులు రచించిన తోటకాష్టికం చెప్పడానికి రాబోతున్న చిన్నారి దివిత.

0: దేశికమే శరణం, భవ శంకర దేశికమే శరణం.
1: సోది చెప్తాను అంటూ వస్తున్న చిన్నారి మనుశ్రీ.
2: సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, నా చెయ్యి చూసి చెప్పమ్మా.
2: కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశి విశాలాక్షమ్మ పలుకు. పలుకవే తల్లి, ఓసారి నీ చెయ్యిట్లివ్వే తల్లి. నీ చెయ్యి బాగుందే బుల్లి, నీవు బాగా చదువుతావే తల్లి, కాని నీ గీత వంకరుగుందే తల్లి.
3: మరేం చెయ్యాలమ్మా?
2: నీవు కష్టపడి బాగా చదివితే తల్లి, నీవు పెద్ద దొరసానివైతవే బుల్లి. అందుకే బాగా చదవాలే తల్లి, చదువుకుంటే అంతా మంచి జరుగుతుందే తల్లి, చదువుకోకపోతే తల్లి నాలా సోది చెప్పాలే తల్లి. అందుకే చదువు చదవాలే తల్లి.
3: నేను బాగా చదువుతానులే అమ్మా.
2: అట్లాగే తల్లి, నా బుజ్జిదానికి గింతంత పాత బట్టలు ఇవ్వే తల్లి.
3: ఇదిగో పాత బట్టలు తీసుకో.
1: ఇప్పుడు మరొక పాట విందాము. వేదాలు గన్నావని అంటూ వస్తున్న చిన్నారులు హర్షిణి, ఆద్యశ్రీ, శ్రీశాన్వి మరియు అక్షర.

0: బతుకమ్మ గురించి చెప్పడానికి రాబోతున్న చిన్నారి టి వర్ణిక.
1: బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగల అంతర్భాగం. బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయం. చేతులతో చెప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆ చెప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. గ్రామంలో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు. ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు.
0: బుజ్జిమేక అంటూ మన ముందుకొస్తున్న చిన్నారులు హిమమోక్షిత, ఆరాధ్య.
2: బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెళ్తివి, రాజుగారి తోటలోన మేతకెళ్తిని. రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాజుగారి తోటలోన పూల చెట్ల సొగసు చూస్తిని. పూల చెట్ల సొగసు చూసి ఊరుకుంటివా? నోరూరుగా పూల చెట్లు మేసి వస్తిని. మేసి వస్తే భటులు నిన్ను ఏమి చేసిరి? భటులు వచ్చి నా కాలు విరగొట్టిరి.
0: బంగారు పూల నాటికను ప్రదర్శిస్తున్న చిన్నారులు సాత్విక్, మహాలక్ష్మి మరియు సాయి శివకృష్ణ.
3: నా పేరు రాజయ్య.
4: నా పేరు వీరయ్య.
3: మేమిద్దరం ఇరుగు పొరుగు వాళ్ళం. మేము ఏ పనికైనా ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం.
4: రాజయ్య అనే నేను వచ్చిన దాంతో తృప్తిపడి సంతోషంగా ఉంటాను.
3: వీరయ్య అనే నాకు దురాశ ఎక్కువ. ఎంత వచ్చినా ఇంకా కావాలని ఆరాట పడతాను.
4: వీరయ్య, మనం ఈ రోజు ఒక అడవికి వెళ్దామా?
3: సరే రాజయ్య, వెళ్దాం.
4: వీరయ్య, ఇక్కడ దారిలో ఒక పెద్ద పూల తోట ఉంది, చూడు.
3: అవును రాజయ్య, ఉంది. ఆ పూల తోటలోకి వెళ్దామా?
4: వీరయ్య, విచిత్రమేమిటంటే ఆ తోటలోని పూలన్నీ బంగారు పూలు.
3: సరే రాజయ్య, మరి మనం ఆ పూలను కోద్దామా?
4: సరే వీరయ్య.
5: నా పేరు వనదేవత. రాజయ్య, వీరయ్య.

0: అయ్యా, మీరిద్దరూ ఈ బంగారు పూలు కోయడానికి ఒక షరతు పెడుతున్నాను. సూర్యాస్తమయం వరకు మీరు కొయ్యగలిగిన బంగారు పూలను కోసుకోవచ్చు. కానీ సూర్యాస్తమయం అవ్వగానే మీరు తోట లోపల ఉండకూడదు. ఉంటే మీరు కోసిన పూలన్నీ మాయమవుతాయి.
1: సరే వనదేవత.
2: వీరయ్యా, మనం ఇద్దరం బంగారు పూలు కోసి బుట్టల్లో వేసుకుందాం.
1: సరే రాజయ్యా.
2: నేను చాలా బంగారు పూలు కోసి బుట్టల్లో వేశాను. వీరయ్యా, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఇద్దరం కలిసి అన్నం తిని మంచినీళ్లు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం పదా.
1: నువ్వు వెళ్ళు తిను రాజయ్యా, నేను రాను. నేను తినకుండా ఈ సమయంలో కూడా ఈ బంగారు పూలన్నీ కోస్తాను.
2: సరే వీరయ్యా, నీ ఇష్టం. ఇక నేను వెళ్తున్నా.
1: అమ్మో, నేను తొందరగా ఈ బంగారు పూలు కొయ్యాలి. చీకటి అయ్యే లోపల తోటలోని పూలన్నీ కోసి నా బుట్టను బంగారు పూలతో నింపుతాను.
2: నేను అన్నం తిని విశ్రాంతి తీసుకున్నాను. ఇప్పుడే నేను సాయంకాలం అయ్యేలోపు పూలు కోస్తాను. అయ్యో, సాయంకాలమైంది, సూర్యాస్తమయం అవుతుంది. వీరయ్యా, నేను పూలు కోయడం ఆపివేసి తోటలో నుంచి బయటకు వెళ్తున్నా. నువ్వు నాతో రా.
1: రాజయ్యా, అప్పుడే తొందరపడడం ఎందుకు? చీకటి అయ్యే లోపల చాలా పూలు కోసుకోవచ్చు. ఆ తరువాత వనదేవత పెట్టిన గడువులోపు మనం తోట బయటకు వెళ్ళగలం. రాజయ్యా, నువ్వు వెళ్ళు, నేను ఇంకా పూలు కోస్తాను.
2: సరే వీరయ్యా, నేను కోసిన నా బంగారు పూలు నాకు చాలు. నేను తోట నుండి బయటకు వెళ్తున్నా.
1: అయ్యో, చీకటి పడేంత వరకు నేను పూలు కోయడం వల్ల నా బుట్టలోని పూలన్నీ మాయమయ్యాయి. రాజయ్యా, నా దురాశ వల్ల ఇలా జరిగింది. నాకు చాలా బాధగా ఉంది.
2: వీరయ్యా, బాధపడకు. నేను కోసిన బంగారు పూలలో సగం పూలు తీసుకో. ఇదిగో వీరయ్యా.
1: నువ్వు నాకు నీ బంగారు పూలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రాజయ్యా. ఇప్పటి నుండి నేను నా దురాశను వదిలి ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాను.
2: సరే వీరయ్యా.
3: నీతి దురాశ దుఃఖానికి చేటు.
4: చెట్టమ్మ చెట్టమ్మ అనే పాటను వినిపిస్తున్న చిన్నారులు శ్రీ సంజన, మహాలక్ష్మి, బిందుశ్రీ మరియు ఝాన్సీ.

0: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో షైన్ హై స్కూల్ నయీం నగర్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత కుమారి అన్విక.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో షైన్ హై స్కూల్ నయీం నగర్ విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి అంతరంగం శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో ఆచార్య బన్నా ఐలయ్య గారి ఇష్టాగోష్ఠి 2వ భాగం ప్రసారం.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. సుప్రసిద్ధ కవి, పండితులు, విమర్శకులు ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య గారితో సంభాషణ చేస్తున్నాం. సుప్రసన్న సార్, మీరు ఇంత వయోభారంతో ఉండి చూపు దాదాపు మందగించింది మీకు, ఇతరుల సహాయం లేనిది మీరు వేరే పనులు చేసే స్థితిలో లేరు, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కవిత్వం రాయాలనేటువంటి తపనతో శ్రీ సీతారామ కథాసుధన్ రాశారు, వనవాస రాగం రాస్తున్నారు, మీకు ఈ కవిత ధార ఇట్లా రావడానికి ఇంత బలంగా ఈ కోరిక ఉండడానికి ఏమిటి కారణం?
5: అవధానాల్లో ఆశువుగా పద్యాలు చెప్పాల్సి వస్తుంది. అంచేత ఆశు పద్య రచన అనేది నాకు కొంత అలవాటైన విషయం. 73 ఆ ప్రాంతాల్లో మొదటి అవధానం చేశాను నేను, అష్టావధానం. తర్వాత 70
4: దాకా అవధానాలు చేశారని విన్నాం.
5: శృంగేరి పీఠాధిపతి భారతీయ స్వామి ముందర ఒకసారి చేశాను,
4: పివి నరసింహరావు గారు
5: ముందర కూడా చేశాను, వాళ్ళకి సంతోషంగానే ఉన్నారు. దానికి అయితే ఆశువుగా పద్యం చెప్పడం అనేది అలవాటైన తర్వాత పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు ఏదో పద్యాలు వస్తూనే ఉంటాయి. అవి రికార్డు చేస్తేనేమో ఉంటాయి, లేకుంటే గాలిపోతాయి,
4: గాలిలో పోతాయి.
5: అయితే చూపు ఎప్పుడైతే పోయిందో, చెప్తే రాసే శక్తి, అవసరం, ఆసక్తి లేనటువంటి కుటుంబంలో నేను ఉండి ఉన్నప్పుడు నాకు పద్యం మనసులో మొత్తం రూపకట్టుకున్న తర్వాత రాసేవాడు కావాలి. ఒక పద్యం ధారణ ఉంటుంది, రెండో పద్యం వచ్చేసరికి ఆ పదాలు మారిపోతుంటాయి. చెప్తుంటే మారిపోతున్నా సరే ఏదో ఒకటి చేసుకొని సీతారామ కథాసుధ, అప్పుడు ప్రయత్నం ఏం చేశారంటే రఘురామయ్యకు చెప్పడం మొదలుపెట్టారు.
4: మీ శిష్యుడు రఘురామయ్య దగ్గర పరిశోధన చేసిన ఛందస్సు మీద మంచి కృషి చేశాడు.
5: ఆయనకి చెప్పాను, చెప్తే ఆయన రాసుకున్నాడు. రాసుకొని మొదట ఏదో 4 ముక్తకాల్లాగానే ఉండే పద్యం, అది క్రమంగా కావ్యమైంది. రామ తత్వము నాకు నా చిన్న వయస్సు అంటే ఆ 10-12 వయసు నుంచే నా మీద ప్రభావం వేసింది. రామతత్వము, రామాయణము, రామభావన, సీతారామ దాంపత్యము, ఇవన్నీ కూడా నా మనస్సు మీద ముద్ర వేసిన విషయాలు. దాంతోపాటు కల్పవృక్షం వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగిపోయింది. కల్పవృక్షం అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత
4: విశ్వనాథ గారి
5: అంటే వాల్మీకి రామాయణం ఇంత ఇష్టము, విశ్వనాథ కల్పవృక్షం కూడా నాకు అంత ఇష్టం. దాదాపు నాకు 1000 పద్యాలు నోటికి వచ్చి ఉంటాయి ఇప్పటికీ. ఈ స్థితిలో

కవిత్వం రాయడం మొదలుపెట్టేసరికి మొదటి రామ పంచాయత అని గుర్చో పద్యం వచ్చింది. సీతా లక్ష్మణ వైరిహ భరత సంశ్లిష్టం అని ప్రారంభమవుతుంది రామ పంచాయతనం. రామ పంచాయతంలో

0: అందరినీ కలుపుకుపోవడం. తను ఎక్కడో ఒక చోట ఉండిపోయి రాజ్యం చేస్తే ప్రయోజనం ఏంది అనుకున్నప్పుడు ఆయన పట్టాభిషేకం అనౌన్స్ చేసిన తర్వాత ఆ రాత్రి కైకే ఇంటికి వచ్చాడు. ఇది కల్పవృక్షంలో చేసిన కల్పన.
1: వనవాసంలో ఆయన గడిపినటువంటి దాన్ని వనవాస రాఘవంలో కనపడుతుంది.
0: అది వనవాస రాఘవంలో మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళటం, వాటితో చర్చించడము, ధ్యాస అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ చర్చిస్తాడు.
1: సంతోషం సార్. ఇప్పుడు విమర్శ సార్, మీరు 12 విమర్శ గ్రంథాలను వెలువరించారు. ఈ మీ విమర్శలో మీరు ఏ మార్గంలో విమర్శ చేశారనేది కావాలి సార్. విమర్శలోకి ప్రవేశించడానికి కారణం,
0: విమర్శలో ప్రవేశించే నాటికి కమ్యూనిస్టుల హడావుడి ఎక్కువ ఉండే,
1: వామపక్ష భావజాలం,
0: అరసం వాళ్ళ ప్రభావం చాలా ఉండేది. తెలుగు సాహిత్యంలో అంతకుముందు ఏమిటంటే రామలింగారెడ్డి గారు ప్రాచీన కావ్యాలన్నీ కూడా మూసపోసిన బొమ్మల్లాగా ఉంటాయి.
1: కట్టమంచి రామలింగారెడ్డి కవితా తత్వ విచారం,
0: వైవిధ్యం ఉండదు అనే ప్రబంధాలన్నింటినీ కొట్టేశాడు ఆయన. అది 1913లో ఆయన రాసినట్టున్నాడు ఆ పుస్తకం. అయితే ఏమైందంటే ఈ రకంగా ప్రాచీన సాహిత్యం మరుగున పడవలసిన పరిస్థితి వచ్చింది. అదొక రకమైన అటాకు, ఇదొక రకమైన అటాకు. అరసం వాళ్ళ మహాసభలో తాపిధర్మారావు గారు మొదటి మహాసభలో ప్రాచీన సాహిత్యము నేటి మానవుడికి ద్రోహం చేస్తున్నది, సామాన్య మానవుడికి ద్రోహం చేస్తున్నదనే స్టేట్మెంట్ ఇచ్చాడు.
1: తెనాలిలో జరిగిన
0: మహాసభలో నాకేం ద్రోహం చేస్తున్నదో కనిపించడం లేదు. ఇప్పుడు ఏ సాహిత్యమైనా ద్రోహం చేయొచ్చు అంతే కదా. అంచేత సాహిత్యము ప్రాచీన సాహిత్యం అని ముద్రవేసి ద్రోహం చేయాల్సిన అవసరం లేదు. రెండవది ఏమిటంటే కావ్యాన్ని వస్తువును వస్తువుగా చూస్తే కావ్యం అర్థం కాదు. వస్తువు యొక్క అంతర్గతంగా ఉండే అనుభవాన్ని తీసుకోవాలి. కావ్య అనుభవం ముఖ్యం తప్ప కావ్య వస్తువు కాదు ముఖ్యం కాదు. ఏ కావ్య వస్తువు అయినా ఏం చెప్తుంది? ఓ చెట్టు అనుభవం చెప్పాలి. చెట్టు మాట్లాడుతుందా?
1: మాట్లాడదు.
0: పర్వతం మాట్లాడుతుంది. పర్వతం మాట్లాడుతుందా? హనుమంతుడు లేచినప్పుడు పర్వతం ఒకటి పైకి పైకి లేచింది. సూరస్ అనే ఒక ఛాయాగ్రహం వస్తుంది. ఇవన్నీ ఏమిటంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని ఏదో విధంగా చెప్పడమే. కనటప్పయోధి వీక్ష రసాతర అన్యోన్య పిండీకు తాంగ భీతాండజములు అంటే ఆయన రెక్కలు లేచేసరికి ప్రపంచం అంతా ఇట్లా అల్లకల్లలో చెప్పాడు ఆముఖ్యమైన నేపథ్యంలో. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక మహా ఆపద వచ్చినప్పుడు ఎంత కలవల వస్తుంది, ఒక భూకంపం వస్తే ఎట్లా జరుగుతుంది. దిశాధిపతులు కూడా దారి తప్పారట. ఇటు ఉన్న దిశాధిపతి, అటు ఉన్న దిశాధిపతి ఇట్లయినాడని చెప్తుంటారు. ఈ రకంగా మార్పు వచ్చిందంటే నిజంగా పక్షి వదిలేస్తే వస్తుందా, పాము వస్తే వస్తుందా, ఊర్ధ్వలోకాలకపోతే వస్తుందా? ఊర్ధ్వలోకాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఉన్నవని కొందరంటున్నారు, లేవని కొన్నారంటున్నారు. ఇంద్రుడు ఏదో వజ్రాయుధం పట్టుకున్నాడు, ఏదో పర్వతాల ఏదో రెక్కలు ఖండించాడు. అంటే లెక్కలు కొండించడం పట్టదా, లెక్కలు ఉండనేదే ఒక మిథిక్ కాన్సెప్ట్. అంటే ఒక శత్రువులకు, ఒక దుర్మార్గులకు ఒక కావలసిన శిక్ష విధించి వాళ్ళని అదుపులో పెట్టాడనే అర్థం తప్ప. అంచేత కథను అర్థం చేసేప్పుడు, అర్థం చేసుకునేప్పుడు మానవుడి అనుభవం మూల సూత్రంగా తీసుకుని ఆ మానవుడి అనుభవం మూల సూత్రంగా భావించినప్పుడు మనకు కలిగే సానుభూతియే రసం. రసం అంటే వేరే ఇక్కడ ఆకాశంలో లేదు, మన జీవితంలోనే ఉంది. అంచేత సిద్ధాంతం ఏం చెప్తుంది? విభావము, అనుభవము, సంచారి భావాలు. విభావం అంటే వస్తువు, అనుభవం అంటే మానవుడి యొక్క శరీరంలో వచ్చిన ఆ మార్పులు, కోపం, కాళ్ళు, వీళ్ళు, వ్యవహారం. సంచారి భావాలు అంటే క్రోధము, ఆశ్చర్యము, ఇలాంటివి. ఇవన్నీ ఎవడివి? మానవుడివే కదా.
1: మానవుడివే,
0: మానవుడి అనుభవాలే కదా. దుర్యోధనుడికి కోపం వచ్చినా మానవుడి లాగానే మాట్లాడతాడు, భీముడికి కోపం వచ్చినా మానవుడి లాగానే మాట్లాడతాడు, శకునికి కోపం కుట్ర చేస్తే ఒక మానవుడి లాగానే ఉంటాడు. ఎవడైనా మానవుడే తప్ప మానవేతరుడు ఎవడుంటాడు?
1: మీరు ఒక వ్యాసంలో కూడా అదే రాశారు, దేవుళ్ళు కూడా మనుషులు చేసే పనులే చేసిండ్లు,
0: ఎవరు అంతే
1: విడిగా ఏమున్నాయని.
0: అంచేత ఇప్పుడు ఏమిటంటే కావ్యము కూడా లోకమే, లోకానుభవమే. సత్యనారాయణ గారు ఒక చోట అన్నాడు, లోకము వీడి రసము,
1: రసము లేదు అంట.
0: అంటే లోకమే రసము, లోకాన్ని ఆశ్రయించకుండా రసం ఉండదు. ఏదో మాయ మంత్రాలు చేసేవాడు వచ్చి మాయ చేస్తే మాయ మామిడి చెట్టు పుట్టిస్తే రసం పుడుతుందా? మ్యాజిక్ కాదు కదా రసం అంటే. అంచేత రసమును కావ్యానుభవం అని అనొచ్చు దాన్ని. కావ్యానుభవము మానుష ప్రయత్నమే, మానుష జీవితమే, జీవితమే ఆధారంగా ఉంటుంది అన్నది నాకు ప్రైమరీగా ఉండే ఒక సిద్ధాంతం. నా విమర్శకు దారి చూపించిన వాటిలో ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకునేప్పుడు నాకు ఇది ఒక మార్గదర్శక సూత్రం.

0: నత్కీరుడి కథ చెప్పాను కదా.
1: అవును,
0: నత్కీరుడి కథ చెప్పినప్పుడు ఏమిటి, శివుడు చెప్పినా ఎవడు చెప్పినా వాస్తవం చెప్పాలి తప్ప కల్పితం చెప్తే ఒప్పుకొని పోమంటాడు విమర్శకుడు. విమర్శకుడికి ఆ సత్తా ఉండాలి.
1: ప్రధానంగా ఏమి మీరు మానవుణ్ణి యొక్క భావాలను చెప్పడానికి సాహిత్యం వచ్చింది?
0: అవును, రసమార్గం మానవానుభవం ఆధారంగా తీసుకుని ఒక నా విమర్శ సాగింది. ప్రాగ్రూపాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నాను.
1: ప్రాగ్రూపాలు
0: అది వెస్టర్న్ విమర్శల నుంచి వచ్చింది.
1: ఆర్కిటైప్స్.
0: అయితే దానికి ఆధారం ఏంటి? మనకు నేను ఇక్కడ నేను ఎట్లా సమన్వయం చేసుకోవాలి, నా సాహిత్యానికి ఎట్లా అన్వయం చేసుకోవాలి అని ప్రశ్న వస్తే నాకు ప్రధానంగా కనిపించేది ఏమిటంటే, దాత యథాపూర్వం అకల్పయత్ అని వేదంలో మాట ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లాగే చేశాడు. అట్లాగే చేశాడు అంటే అర్థం ఏంటి, దాన్ని కాపీ చేశాడనే కదా.
1: అవును,
0: అదే చేశాడు మళ్ళీ. అంటే ది సేమ్ బిహేవియర్, ది సేమ్ ఎక్స్పీరియన్స్, ది సేమ్ ఎక్స్ప్రెషన్ రిపీటెడ్ ఓవర్ మెనీ బర్త్స్. మనం పునర్జన్మ అంటున్నాం, జనరేషన్స్ అంటున్నాడు సైకాలజిస్ట్. అంచేత దీనికి దానికి తేడా ఏం లేదు. మా నాన్నలాగా నేను నవ్వుతాను, మా నాన్నలాగే దగ్గుతాను అంటే ఆ దగ్గడం ఎట్లా వచ్చింది, హెరిడిటరీగా వచ్చింది. అట్లాగే మానవుడి యొక్క బిహేవియర్లో ప్రాక్తన లక్షణాలు సరిగ్గా ఉంటాయి అనే యూంగ్ సిద్ధాంతాన్ని నేను నా జన్మ సిద్ధాంతాలని వాటిని దత్తు తీసుకుని నేను అన్వయం చేసుకునే ప్రయత్నం చేశాను. అట్లాగే ఒక విషయం ఉంటే, ఒక తరంలో ఉండే కావ్య అనుభవం వేరు ఉంటుంది, కావ్య శైలి వేరే ఉంటుంది, ఇంకొక తరంలో వచ్చేసరికి కావ్య శైలి మారిపోతుంది. అదే పద్యం రాసి ఉండొచ్చు, ఆ పద్యం కూడా వాల్మీకి రాసిన ఆబ్స్ట్రాక్ట్ సిమిలీస్ ఎవరు వాడలేదు. మరి
1: లోకమ్ము వీడి రసం లేదంటే ఏ కవి రాసినా ఇదే లోకం గురించి రాసిన అభివ్యక్తిలో తేడాలు ఉంటాయి.
0: అభివ్యక్తిలో మాత్రం ఏ తేడా ఉంటుంది, మనం కూడా తప్ప ఏముంటుంది తేడా. మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అంతే కదా.
1: అవును,
0: ఈ మరో ప్రపంచం పిలిచింది అనడానికి మహాప్రస్థాన పర్వం లేదా, ఎక్కడో చోట రిపీట్ అవుతుంది, విభూతి యోగంలో వస్తుంది. ప్రపంచంలో నేనే ఉన్నానన్న చోట్ల పాండవానాం ధనధర ఋతూనాం కుష్మాకర అంటాడు, ఇవన్నీ నేనే అంటాడు. అంచేత ఏమిటంటే, వాట్ ఎవర్ ఈజ్ దేర్ దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వరల్డ్ కాన్షియస్నెస్. ఈ వరల్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది దాన్ని వైవిధ్యంగానే చెప్తున్నారు. దాన్ని ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఎంతవరకు లయ తప్పకుండా ఉంటుందో దానికే నేను విశ్వలయ అనే మాట కూడా వాడాను.
1: విశ్వలయ అనే మాట
0: వాడాను.
1: విశ్వనాథ సాహిత్యానికి ఎక్కువ వాడారు సార్ మీరు.
0: ఎక్కడో వాడాను మొత్తం మీద. ఆ విశ్వలయ అనే మాట ఎందుకు చెప్పానంటే, విశ్వం యొక్క గతి ఒకటి ఉంటుంది, సూర్యోదయ వేళలో ఒక రకంగా ఉంటుంది మనకి ఎక్స్పీరియన్స్. సూర్యాస్తమయ వేళలో అది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, ఉండదు కదా,
1: ఉండదు, మారుతుంది.
0: అంచేత కాలం కూడా దానికి ఒక ధర్మం ఉంటుంది, మనుష్యుడి బిహేవియర్ కూడా ధర్మం ఉంటుంది.
1: గౌతమ బుద్ధుడు అన్నది, గౌతమ బుద్ధుడు అదే అన్నాడు కదా సార్, నిత్యం మారుతుంది.
0: అంటే దుఃఖం, జన్మ దుఃఖం,
1: ప్రపంచం నిత్యం మారుతుంది,
0: జాయా దుఃఖం. క్షణికవాదం వచ్చింది కదా, గౌతమ బుద్ధుడి క్షణికవాదం దాని నుంచి వచ్చింది,
1: క్షణికవాదం.
0: ఇప్పుడు మనకు సెల్స్ నిమిషం నిమిషం మారుతున్నాయి అంటే క్షణికమే కదా, అది
1: క్షణికమే.
0: ఈ శరీరం మారుతూనే ఉన్నది, ప్రతి క్షణం మారుతూనే ఉన్నది. ఈ క్షణికంగా మారేదాని యొక్క శాశ్వతమేంటి, నేను అనే భావం మాత్రమే శాశ్వతం.
1: ప్రాగ్రూపాల్లో మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఇవి జానపదుల్లో ఉన్నది, ఇతిహాసాల్లో కనబడుతుంది, ఈ పారంపర్యమే కనబడుతుంది అది అని చెప్తున్నారు కదా.
0: అవును, అది ఏమిటంటే దాన్ని తీసుకొని నేను ఆడుకున్నాను. నేను అనుకూలంగా యోగ సిద్ధాంతాన్ని నేను నాకు ఉండేటువంటి వారసత్వంలో, భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఎట్లా అప్లై అవుతుందో దాన్ని అట్లా వాడుకున్నాను. వాడుకోవడంలో నాకు వైరుధ్యం ఇబ్బంది లేదు, ఇబ్బంది కలగలేదు కూడా. నాకు
1: సహృదయ చక్రంలో చివరకు మిగిలేది కోమలి పాత్ర, దానికి మీరు సైకాలజీని అప్లై చేస్తూ వ్యాసం రాశారు.
0: అమృతం పాత్ర,
1: అమృతం పాత్ర,
0: అమృతం,
1: అమృతం పాత్రకు.
0: అది పాత్రల్లో కొన్ని సింబాలిక్ పాత్రలు ఉంటాయి, ఆ పాత్రలు మనకు వ్యక్తిగతంగా కనిపించవు కానీ ఉంటాయి. అవి ఏకవీరలో అమృతం అనే క్యారెక్టర్ ఉంది, గుర్రపు వాళ్ళ పిల్లకు అమృతం అనే పేరు. ఆ గుర్రపు వాళ్ళ పిల్ల అరుంజే విరుంబు, అరుంజే విరుంబు అంటుంటుంది, ధర్మాన్ని తప్పవద్దు, ధర్మాన్ని తప్పవద్దు అని. ఆ నవల్లో ఆ క్యారెక్టర్ 7 సార్లు వస్తుంది. ఈ అమృతం పాత్రలో ఈ చెప్పేది, అమృతం గుర్రపు వాళ్ళ పిల్ల ఎందుకు కావాలి, యాడదల వాళ్ళు ఎందుకు కాకూడదు,
1: ఎవరో ఒకరు ఉంటారు.
0: గుర్రపు వాళ్ళ పిల్ల అంటే గుర్రము ఇంద్రియానికి హయాన్యోహు మనఃప్రగ్రహమే వచ్చ, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గము, శరీరంతో రథం అని ఇంతకుముందు కఠోపనిషత్తులో చెప్పాను లేదా, అది అక్కడ గుర్రపు అంటే ఇంద్రియాలకు సంబంధించిన చైతన్యం.
1: గుర్రపు వాళ్ళ పిల్ల,

0: గుర్రపు వాళ్ళ పిల్ల. ఈ గుర్రపు వాళ్ళ పిల్ల అనే పేరుతో ఆయన దానిలో పెట్టాడు. అయితే బుచ్చిబాబు తెలిసి రాశాడు, తెలియరా తెలిసాడు రాశాడు, కానీ అమృతం అని పేరు పెట్టాడు దీనికి. దానికి మన వాళ్ళు చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఏమిటంటే ఆత్మతృప్తి కలిగించింది దయానిధికి. దయానిధికి ఆత్మతృప్తి కలిగించడం అంటే కామానుభవం ఆత్మతృప్తి కలిగిస్తుందా? దాంపత్యంలో తనకు లేదు కాబట్టి పరస్త్రీ సాంగత్యం అనేది ఆత్మానందం కలిగిస్తుందా? అది నా ప్రశ్న. అయితే ఏమైందంటే, నాకు ఉదాహరణ ఏమిటికి అనిపిస్తుందంటే, చివరికి దయానిధికి అమృతం వాళ్ళ ఇంటికి పోతాడు. అమృతం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇంటి వెనక నుంచి పోతాడు, ఇంటి ముందు నుంచి కాకుండా. ఇంటి ముందు నుంచి పోవడం అంటే గిల్టీ కాన్షియస్ కాదా?
1: అవును.
0: గిల్టీ వల్ల వాడు తప్పు చేశాను అనుకుంటున్నాడు. తప్పు చేశాను అనుకోవడం వల్ల వాడు వెనక నుంచి పోయినాడు. అందువల్లనే ఇందిర దగ్గరికి వచ్చాడు, ఆమె డబ్బు చేసింది, ఆమె చేయి పట్టుకొని నన్ను విడిచిపెట్టిపోరు కదా అంటుంది భార్య
1: అంటుంది.
0: అంటే అప్పుడు చెట్టు మించి రాలేపడ్డ ఆకు లేచి పైన అంటుకున్నట్లుగా జరిగిందని ఇంకెవరు రెండు బాణాలు వాడాడు. రాలిపడ్డ ఆకు పైకి వచ్చి ఎందుకు అతుక్కున్నది? ఆకెవరు కొమ్మేది? లేచి రావడం ఏంటి? మళ్ళీ కలుసుకోవడం ఏంటి? అంతకుముందే భార్య నన్ను విడిచిపెట్టి ఇప్పుడు కదా అనడం అనేది భార్యాభర్తలకు ఉండే సంబంధం యొక్క స్థిరీకరణం కాదా? ఇది చెప్తే ఆయనకి విశ్వాసం లేదు వివాహం మీద. ఆయనకు ఉండే విశ్వాసంతో సంబంధం అక్కడ ఏం వాక్యం ఉందో వాక్యం చెప్తున్నది నాకు ముఖ్యమా? ఆయనకు విశ్వాసాలతో సంబంధం నాకేమిటి? అయితే నేను కొన్ని విషయాల్లో అక్కడ కావ్యానుభవం ఆధారంగా చెప్పాను తప్ప
1: అమృతం పాత్ర కావ్యానుభవం ద్వారానే చెప్పాను. ఆయన కొత్త లోకాల్లోకి తీసుకెళ్ళిందని ఒక మాట వాడినట్టుంది మీరు.
0: వాడినొచ్చు, గుర్తులేదు వ్యాసం, కానీ విషయం ఒక ఉపమానం మాత్రం గుర్తుంది. ఇప్పుడు ఏమిటంటే, ఇదంతా కూడా వీళ్ళు సిద్ధాంతాలు ముందు పెట్టుకొని, ఫిజిక్స్లు ముందు పెట్టుకొని కావ్యాలను అధ్యయనం చేస్తారు.
1: ఓకే సార్, విశ్వనాథ మార్గంలో మీరు చెప్పింది ఏంటి సార్? 92లో వచ్చిన విమర్శ గ్రంథం అది.
0: అవును.
1: మీరు దర్శించిన విశ్వనాథ ఏమిటి?
0: యూనివర్సల్ కాన్షియస్నెస్ టచ్ చేయడం. ఇప్పుడు ఇండివిజువల్ కాన్షియస్నెస్ ప్లేన్ నుంచి యూనివర్సల్ కాన్షియస్నెస్ ప్లేన్కి దాకా వెళ్ళటం అనేది ప్రతి కవికి సాధ్యం కాదు. ఓపెన్గా వాచ్యం చేసేటువంటి కవులు, వాచ్యార్థ మాత్ర కవులు, అక్కడికి రాని చుట్టం ఇక్కడ వల్ల వేదరాసుమతి అంటే అదేమో మామూలు. వాచ్య ప్రధానమైన కవిత్వాన్ని ధ్వని ప్రధానమైన కవిత్వం అనేది ఎందుకు వచ్చిందంటే, వాచ్యం అంటే మామూలు సంభాషణ. కావ్యానందం అనేసరికి వాచ్యం కాకూడదు. కావ్యానందం అనేసరికి వాచ్యం కాకూడదు.
1: మీరు కవిత్వానికి విమర్శ కూడా ఈ తాత్విక గాఢత అవ్వడం కనపడుతుంది సార్.
0: నేనేదో అదే ఉంటుంది, ఎక్కడైనా అక్కడైనా
1: కవిత్వంలో అయినా అంటే విమర్శలు వేరు కదా.
0: నేను చెప్తున్నాను, ఒక పద్యం చెప్తాను. ఎదుగులయందు చుట్టము లతాంగులయందున భర్త, ద్వారకాస్పదులగు వారికి ప్రభువు, భక్తుల పాలిటి కల్పధేనువు. ఆ ఎదుకుల మౌళి ఏది ఎగు, ఇక్కడ విను, ఆ ఎదుకుల మౌళి ఏది ఎగు, అన్నియు నవ్వు మరి ఏమి కాడు, ఏమి ఎవును మరి ఏది కాడు, ఏది కాడు, తత్ప్రభు దృగంతపు వెన్నెల సర్వమే చనల్ అని పద్యం. మొదటి రెండు పాదాలు ఉండేది స్పష్టమే, వాచ్యమే. ఆ ఎదుకుల మౌళి ఏది ఎగు, అన్నియు నవ్వు మరి ఏది కాడు, ఏయదిను కాడు. అంటే స్వామి ఒక పరిమితిలో ఉంటాడా? ఏ పరిమితిలో ఉండడు.
1: వ్యక్తి ఉండడు.
0: జగత్ ప్రభు ఒక పరిమితిలో ఉండడు. పరిమితిలో మనం
1: ప్రభువు ఉండడు, వ్యక్తి ఉండడు.
0: వ్యక్తి ఉండడు. అంచేత ఎదుకుల మౌళి ఏది ఎగు, అన్ని ఎనవు మరి ఏది కాడు, ఏయదిను కాడు. ఏది కాడు కూడా తను డిజోన్స్ ఆల్సో. హీ ఓన్స్ సంథింగ్, హీ అపియర్స్ లైక్ సంథింగ్ అండ్ డిజోన్స్. కానీ ఆయన ఒకసారి చూపు వెన్నెలు చేస్తే ఇదంతా ప్రపంచం అంతా ఏర్పడుతుంది అంటాడు. తాత్వికంగా అక్కడికి వెళ్ళిపోయినాడు. జగత్తు ఆవిష్కారం అంటే జరిగింది, సంకల్పం జరిగింది అక్కడికి. ఈ రెండు పాదాలు చెప్పిన అంశము దానికి ఏముంటుంది, ఏ పరిమితిలో ఉంది?
1: నేననేది ఏంటి సార్ అంటే, కవిత్వంలో మీ అభిప్రాయం, మీ అభివ్యక్తి, మీ గాఢత ఇవన్నీ తాత్విక గాఢత ఉంటుంది. మీ అనుభవం నుంచి వచ్చిన తాత్విక గాఢత ఉంటుంది. విమర్శలో రచయిత వేరు కదా, ఆ రచయిత అనుభవాన్ని విమర్శలోకి తీసుకురావాలి కదా మనం.
0: అవును.
1: మరి అక్కడ కూడా ఈ తాత్వికత ఏంటి?
0: తాత్వికత అనేది వేరే పదార్థమా? అది వేరే పదార్థమా?
1: కావ్య ప్రమితిలో అన్ని వ్యాసాలు అంత సామాన్యులకు అర్థమయ్యేలాగా లేవు. ఒక రెండు మూడు వ్యాసాలు ఆ మహాభారతం గురించి చెప్పినప్పుడు, ఇంకేదో వ్యాసం చెప్పినప్పుడు అంత ఈజీగా ఉండదు.
0: మహాభారతంలో ఉండే జస్టిఫికేషన్ ఉంటుంది కదా, ఢిల్లీ సెమినార్ వ్యాసం.
1: ఢిల్లీ సెమినార్. భారతీయ పునరుజ్జీవనం, సంక్షిప్త వర్తమాన సమాజంలో భారతీయ సంస్కృతి.

0: విఘాతం ఇవి చెప్పింది చాలా ఈజీగా ఉన్నాయి. అది అక్కడ కావ్య ప్రమితిలో అది చెప్పింది అంత సామాన్యునికి అంత ఈజీగా అందేలాగా లేదు. అంటే ఒకటి రెండు మూడు సార్లు చదివితే ఈజీగా అర్థమవుతుంది.
1: నాకు గుర్తులేదు అంటే.
0: సరే సరే సార్, మరొకటి సార్, ఇప్పుడు మీరు 3 దశాబ్దాలకు పైగా తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు, మీ బోధన అనుభవాలని ఒకసారి చెప్పండి.
1: బోధన అనుభవాలంటే నాకున్నటువంటి పరిమితమో అపరిమితమైన జ్ఞానం ఒకటింది. పరిచయాలు, గ్రంథాలు చదవడము, లేక అందరితో మాట్లాడటము, వీటన్నిటి అనుభవం ఉంటుంది. ఆ అనుభవం నాకు ఆధారంగా ఉంటుంది పాఠం చెప్పే. అంచేత పాఠం చెప్తున్నప్పుడు ఎక్కడో ఏదో రెఫరెన్స్ అది హఠాత్తుగా కొట్టుకొని వస్తుంది. ఒక పిట్ట కూర్చున్నట్టుగా కూత వినబడుతుంది. ఆ కూత వినిపించగానే నా యొక్క ఆలోచనలకి నూతన పరిణామం వస్తుంది. అంచేత నాకు ప్రతి క్లాస్ కూడా ఒక అనుభవ ద్వారమే. ప్రతి క్లాస్లో కూడా ఏదో నూతనమైన అనుభవం, నూతనమైన అంశం ఆవిష్కృతం అవుతుంది. అది మనస్సులో ఆలోచన స్పష్టత లేనప్పుడు క్లాస్లో స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత రావడం, దాని తర్వాత నేను మళ్ళీ ఆలోచించి దాన్ని విస్తరించుకోవడం ఇది నడుస్తుంటుంది. అంచేత నాకు ప్రతి క్లాసు గురుస్థానమే.
0: ఇప్పుడు సిలబస్ను రూపొందించేటప్పుడు మీరు ఏమి మెజర్మెంట్స్ తీసుకున్నారు?
1: సిలబస్ను రూపించేప్పుడు సాహిత్యంలో ఉండే అన్ని పార్శ్వాలు,
0: రకరకాల పరిణామాలు వచ్చాయి కదా,
1: అన్ని పార్శ్వాలని కూడా రిప్రజెంట్ చేయడం, అన్ని భావాలకు స్థానం ఇవ్వడం, అన్ని అనుభవాలకు స్థానం ఇవ్వడం, అది నేను చేశాను. నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా చెప్పాలి కదా,
0: జరిగినాయి చెప్పాలి.
1: చెప్పాలి, నువ్వు అవాయిడ్ చేయి. ఉపేక్ష మాత్రం దండన పనికిరాదు. పట్టించుకోకపోవడం, ఎవరిని పట్టించుకోకపోతే వాడు చచ్చిపోతాడు అనుకోవడం ఉందా లేదా, దానివల్ల ఏం జరగదు. వాడిని ఎవరిని బతికించే వాడు ఉంటాడు రచయిత, చదువులు చదువులు ఉంటారు ముఖ్యంగా.
0: ఇప్పుడు సాహిత్య చరిత్రను సాహిత్య పరిణామం అనే పేరు పెట్టారు కదా, ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని సిలబస్ను ఇంట్రడ్యూస్ చేశారు.
1: పరిణామం అంటే క్లాసికల్ నన్నయ్య భట్టు కాలంలో ఇతిహాసాలు నిర్మాణములో కథా ప్రాధాన్యము ఉంటుంది. ప్రబంధం వచ్చేసరికి ప్రకృతి ప్రాధాన్యం వస్తుంది, వర్ణాల ప్రాధాన్యం వస్తుంది, లేయర్స్ వస్తాయి. ఇతిహాస పురాణాల్లో వేదాల్లో ఉండే అంశాలు పొరల కింద దాగి ఉంటాయి, మామూలు ఇవి చెప్పబడతాయి. ఈ ప్రతీకాత్మకమైన లక్షణము ప్రబంధాల్లో ఎక్కువైంది. ప్రాచీన కావ్యాలు లేదని కాదు, ప్రాచీన కావ్యాలు అక్కడక్కడ ఉంటుంది తప్ప ప్రధాన కథ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ పొరలు పొరలుగా ఉండేటువంటి ఒక్కొక్క పొరవిచ్చుకుంటే ఒక నూతనమైన అంశం దర్శనమిస్తుంది. ఆ దర్శనం ఇచ్చినప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం, అది నేను చరిత్ర విషయంలో చేసినప్పుడు నేను వేదం దాకా ఉండవలసి వచ్చింది.
0: పరిశోధన చేసినప్పుడు
1: బస్ చరిత్ర మీద పరిశీలించి నాకు సమాధానం దొరకలే. నేను దేశం అంతా తిరిగాను కానీ నాకు వచ్చరిత్రలోనే మళ్ళీ సమాధానం దొరికింది. అది వేదంలో ఉండే వృత్రాసుర కథ, ఇంద్రుడు వృత్రాసురుడు, అది అక్కడి నుంచి అది ఎట్లా దీనిలోకి వచ్చింది, ప్రకృతిలో ఒకటి జరిగిన పరిణామం ఎట్లా కావ్య రూపం పొందింది అది వచ్చింది. నాకు వచ్చరిత్ర దారి చూపించిన తర్వాత మిగిలిన కావ్యాలను కూడా ఆ పొరలుగా చూచి.
0: అదే గోపిచంద్ గారు అన్నారు అన్నారు మీరు,
1: గోపిచంద్
0: అసలు మొదలు వసు అంటే ఏమిటో అర్థం
1: కనుక్కోని చెప్పుకుని అన్నాడు.
0: నీరు వెలుతురు,
1: నీరు వెలుతురు రెండు ప్రధానమైనవి, దాని మీద వెళ్ళటం జరిగింది. ఆ రకంగా నాకు కావ్యాన్ని ఏ చూసినా సరే పై పైన ఉండే కథలు నాకు ముఖ్యం కాదు.
0: అందుకే దాని సాహిత్య పరిణామం అని పెట్టారు చరిత్ర
1: అంతే.
0: ఇప్పుడు నవలను పాఠ్యాంశంగా పెట్టిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం కాకతీయ యూనివర్సిటీ తెలుగు శాఖ అంటారు కదా, ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? సాహసం కదా, అది
1: సాహసం అంటే చాలా సాహసాలు చేసాం,
0: కొత్తదాన్ని పరిచయం చేయడం.
1: మాకు తోచిందే ప్రపంచం అనుకున్నాం మేము. సాహిత్యము విమర్శ విషయంలో కూడా తెలుగు వాళ్ళ విమర్శ పరిణామము గురించి సబ్జెక్ట్ పెట్టింది కూడా మేమే. తెలుగు విమర్శకులు, ప్రాచీన అలంకారికులు కాక, వెస్టర్న్ ఫిలాసఫర్స్ కాక, వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏమిటని చెప్పి ఆలోచన కూడా చేశాం. అంచేత నూతనమైన భావనకి, నూతనమైన మార్గ నిర్మాణానికి, నూతనమైన ప్రకటనకి మేము అవకాశం ఇచ్చాం
0: తెలుగు శాఖలు. తర్వాత వాళ్ళకి అది అనుసరణీయమైంది అన్ని విశ్వవిద్యాలయాలు
1: తీసుకున్నారు నెమ్మది నెమ్మదిగా. అయితే మొదటిసారి ఈవినింగ్ కాలేజీలో అప్పుడు గోపాలకృష్ణరావు గారు టీచర్గా ఉండేది బీజీకి. ఆయన ఈ కవుల యొక్క తాత్విక చింతన, ఆలంకారిక చింతన అంటే ఆయన మామూలు కవుల యొక్క కవిత్వాన్ని గురించి చెప్పాడు పాఠం. వాళ్ళకి ఇస్తే నేను దిద్దాల్సి వస్తే మార్కులు తక్కువ వచ్చినాయి, నువ్వు మార్కులు తక్కువ వేసావు అన్నాడు ఆయన. వాళ్ళు రాయలేదే సబ్జెక్ట్, అసలు ఒక విషయం కూడా రాయలేదు అంటే రాశారు కదా అని ఆయన అంటే మన యొక్క అవగాహన తేడా వల్ల తేడా వచ్చింది అట్లా. అంటే ఇది ఒక రకంగా దానికోసం ప్రయత్నం చేయడం. సంపత్ కుమార్ గారు ఈ ఆధునిక సాహిత్యం సంప్రదాయ రీతులు, కవిస్వామ్యము, ఈ ఎస్వి రామారావు గారి థీసిస్.

0: విమర్శ పరిణామం.
1: ఆ విమర్శ పరిణామం ఇవన్నీ కూడా నూతనమైన కంట్రిబ్యూషనే
0: పరిశోధనలో.
1: పరిశోధనలో ఆ నూతనమైన అట్టాగే శివరావు చేసిన ప్రాకృతి పద్ధతి పదము అవన్నీ కూడా నూతనంగా చేసినవి.
0: పరిశోధన అనుభవాలు సార్, మీ పర్యవేక్షణలో వచ్చినటువంటి.
1: నా పర్యవేక్షణలో వచ్చిన వాళ్ళు పర్వాలేదు, బాగానే చేశారు. కొందరు ఎదురు తిరిగారు, కానీ తిరిగా తిరిగినా నష్టం జరగలేదు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాఘవను సార్వజనీనత సమకాలీనత అనే సబ్జెక్ట్ ఇచ్చాను. ఈ రెండింటిని ఎట్లా కుదుర్చుకోవడం అనే దానిలో ఇబ్బంది అయింది. చాలా కష్టపడ్డాడు. ఎకనామిక్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా చదివాడు.
0: ఇప్పుడు సాహిత్యాభిమానులకు కవులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
1: ఆత్మ చెప్పినట్టుగా నడవండి. బయట ఉండే ఇన్ఫ్లుయెన్స్, బయట ఉండే తాత్కాలిక పరిస్థితులు మనం నిర్ణయించలేవు. తాత్కాలిక ఇవాళ ఉన్న పరిస్థితి రేపటికి పోతుంది. అంచేత దీన్ని పట్టించుకోకండి. నీ జీవన అనుభవము దర్శనంగా ఉండాలి. నువ్వు పొందిన కష్టాలు, నష్టాలు, అభిమానాలు, దురభిమానాలు, సన్మానాలు అన్నిటినీ వెనక ఉండేటువంటి తాత్వికమైన చింతన ఏమిటి, ఆ చింతన పట్టుకొని పోవాలి. జీవనం ఆధారమే తప్ప జీవన అనుభవం ఆధారంగానే ఇతర అంశాలు కావు సాహిత్య నిర్మాణానికి. విమర్శకైనా అంతే అంతే. మృత్యువు లేదని సంస్కృజాతుడు అన్నాడంటే ఆయన పెద్ద లాజిక్ క్రియేట్ చేశాడు. మృత్యువు లేదటా లేదా అని నేను పోతే నేను ఉపన్యాసిస్తే అది సంస్కృజాజ్యం కాదు కదా. మాక్స్ ఏదో చెప్పాడంటే నేనేం చెప్పావు, నువ్వేం చెప్తున్నావు చెప్పాలి.
0: సార్, ఆకాశవాణితో మీకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేయండి.
1: ఈ ఆకాశవాణి కేంద్రం వచ్చినప్పటి నుంచి నేను చాలా సన్నిహితంగా ఉన్నాను. వాళ్ళు నన్ను సన్నిహితంగానే భావించారు. ఇక్కడ కేవలం రచయితలు ఏదో తమ గోడు చెప్పుకోవడం కాకుండా నేను అనేక మంది రచయితలను కలిశాను. ఇక్కడ ఒకసారి సదాశివ వచ్చాడు, కొంత కూర్చున్నాడు స్టూడియోలో, నేను కూర్చున్నాను, ఇద్దరం మాట్లాడుకున్నాం. అలా అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఒకసారి నాకు రిటైర్ అయిన కొత్తలో అనుకుంటా విజయవాడ సాంస్కృతిక కేంద్రం వాళ్ళు రేడియో స్టేషన్ వాళ్ళు కవి సమ్మేళనం పిలిస్తే అక్కడ సాంప్రదాయంలో పద్యాలు చదివాను. ఇక్కడ నేను కవి సమ్మేళనాలు పాల్గొన్నాను, ఉపన్యాసాలు ఇచ్చాను. నిరుగణ ఏకశిలా సాహిత్య సౌందర్యం అనే శీర్షిక కింద 15-16 వ్యాసాలు వరంగల్ సాహిత్యం, వరంగల్ సాహిత్యం యొక్క ఆనాటి నుంచి ఈనాడు దాకా జరిగినటువంటి పరిణామాన్ని వివరించే వ్యాసాలు చదివించాను ఇక్కడ. ఆ వ్యాసాలని అప్పుడు ఇక్కడ అచ్చు వేయడం జరిగింది. బీపీ ఆచార్య గారు కలెక్టర్గా ఉండి తర్వాత ఈ మధ్యనే తెలంగాణ కల్చరల్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు వేశారని విన్నాను. అది
0: దాన్ని పునర్ముద్రించారు.
1: ఆ పునర్ముద్రించారని విన్నాను. అట్లా అనేకమైన పనులు జరిగినాయి. రేడియో స్టేషన్ వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని లేదు. భాగవతం మీద వీళ్ళు చేశారు. భాగవతం మీద 60-70 ఉపన్యాసాలు ఇప్పించారు. అది చాలా విలువైనటువంటి
0: సంప్రదాయం చేసిన విలువైనటువంటి పనుల్లో అదొకటి. భాగవత ఉపన్యాసాలు, ఏకశిల సాహిత్య సౌందర్యం
1: వెనక 61 అనుకుంటా. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ వాళ్ళు ఆంధ్ర సాహిత్య చరిత్ర అని 10 రూపకాలు ప్రదర్శించారు. సత్యనాయ్య గారు రాశారు 10 రూపకాలు. అప్పుడు దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగేది ప్రతి వారం కూడా. అవన్నీ తర్వాత భారతిలో వచ్చాయి ఆ వ్యాసాలు. వాళ్ళకి ఉన్నంత అవకాశం ఇంకెవరికి లేదు.
0: మీరు వరంగల్లో పోతన విజ్ఞాన పీఠంలో పోతన పంచశతి జయంతి ఉత్సవాలు చేశారు.
1: అవును,
0: వాటి గురించి చెప్పండి సార్.
1: పోతన విజ్ఞాన పీఠం ఏర్పడటానికి ముందే వరంగల్లో పోతన స్మారక సమితి అనేది ఏర్పడింది. ఒకటి ఒక సంస్థ, దానికి రామరాజు గారు అధ్యక్షులను, నేను సెక్రటరీ, జాయింట్ సెక్రటరీని.
0: బిరుదుల రామరాజు గారు అధ్యక్షులుగా ఉండి
1: అది ఏదో చేద్దామని అనుకున్నాం. చేద్దామని అనుకుని స్మారక భవనం కట్టాలి ఇదేది అనుకుంటే అప్పుడు సాధ్యం కాలేదు. కానీ తర్వాత 81 ఆ ప్రాంతాల్లో పోతన పంచశతి ఉత్సవాలు చేయాలనే భావన కలిగింది. దానికి పామనపర్తి సదాశివరావు గారు, పివి కూడా దానికి ఒప్పుకోవడం, దానికోసం ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్లో పాల్గొనడం, ప్లాన్ చేయడం, అప్పుడు 5 రోజులు చేయాలనుకోవడం. ఆ సందర్భంలో అఖిల భారత స్థాయి కళాకారులు, ఉపన్యాసకులు వచ్చారు. 5 రోజులు అద్భుతంగా జరిగాయి. దాని యొక్క రిపోర్ట్స్ అని కూడా ఒక అదృష్టవశాత్తు సంచిక ఒకటి ఇచ్చింది స్మరణికానికి. దానిలో చాలా వివరాలన్నీ కూడా ఉన్నాయి.
0: స్మరణికలో పివి నరసింహరావు గారి ప్రసంగాన్ని అచ్చివేశారు.
1: అవును, దానిలో
0: అచ్చివేశారు.
1: చాలామంది విద్వాంసులు వచ్చారు, సంగీత విద్వాంసులు వచ్చారు.
0: వరంగల్లో ఉన్న సాహిత్య సంస్థల గురించి చెప్పండి. మీరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో సాహితీ బంధు బృందం అని ఒక సాహిత్య సంస్థను స్థాపించారు.
1: అవును, అంతకుముందు నాకు తెలిసింది సారస్వత పరిషత్ శాఖ ఉండేది. నేను చెప్పాను 50 ప్రాంతాల్లో ఉందని. అది కొంతకాలం డిఫెక్ట్ అయింది. తర్వాత భాషాలయాలే సాహిత్య సంస్థలుగా కూడా కొంతకాలం పనిచేసాయి. రాజరాజ నరేంద్ర భాషాలయము.

0: తర్వాత శబ్దానుశాసన భాషలు ఇవి. మూడవది ఏమిటంటే గ్రంథాలయాలతో పాటు అవధానాలు చేయడం. ఈ విద్యా మన ఏవి హై స్కూల్ లాంటి చోట ఉపన్యాసాలు ఉండటం, ఇవి కూడా దోహదం చేశాయి. అప్పుడు కవి సమ్మేళనాలు కూడా బాగా జరిగేవి. ఇట్లా అనేక రకాలుగా ఒక దాదాపు 40-50 మంది కవులు ఉండేవాళ్ళు కవి సమ్మేళనాలు పాల్గొనేవాళ్ళు. అది అప్పటికి ఉన్నటువంటి వాతావరణం. అయితే మేము ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఏదో చెయ్యాలి అనుకుంటే లక్ష్మణరావు అనే ఒక మిత్రుడు ఉన్నాడు, మున్సిపాలిటీలో పనిచేసేవాడు అతను. ఆయన నాతో పాటు ఉండి ఈ సాహితీ బంధు బృందం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి విశ్వనాథన్ పిలిచాము, ఆయన వచ్చాడు. పివి వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్నాడు. అప్పుడు ఆయన 1000 పడే అనువాదం చేయడానికి ఆయన పర్మిషన్ కోసం వచ్చాడు. ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత ఆయన కరీంనగర్లో వచ్చినప్పుడు ఆయన కొంత చేసిన అనువాదం చూపించి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. తర్వాత అనువాదం చేశాడు.
1: పేర్వరం జగన్నాథం గారు మీరు కలిపి స్థాపించిన సాహితీ బంధు బృందం.
0: సాహితీ బంధు బృందం తర్వాత మేము చదువుకోవడానికి హైదరాబాద్ పోగానే అది డిఫెక్ట్ అయిపోయింది. అయితే మిత్రమండలి అప్పుడు స్టార్ట్ అయింది. మిత్రమండలి స్టార్ట్ అయ్యి అది చాలా కాలం పనిచేసింది. ఇప్పటికి కూడా
1: కాళోజీ గారి
0: కాళోజీ గారి
1: సంకల్పంతో, సోదరుల సంకల్పంతో ప్రారంభమైంది. ఇప్పటికే నడుస్తుంది
0: నడుస్తున్నది. తర్వాత అనేక సంస్థలు సౌరదే వచ్చింది, ఇంకేదో వచ్చినాయి. మళ్ళీ సాహితీ బంధు బృందం రివైవ్ అయింది జగన్నాథ గారి ఇక్కడికి వచ్చిన తర్వాత.
1: అవును,
0: కులపతి సమితి అని వరంగల్లో ఒక సంస్థ వచ్చింది.
1: ఇతిహాస మండలి, కులపతి సమితి
0: ఇవన్నీ వచ్చాయి. అప్పుడు చందో వికాస సంస్థ సంపత్ కుమార్ జరిగారిది కులపతి సమితి అచ్చేసింది. శాకుంతలం యొక్క అభిజ్ఞానత అల్లసాని వాణి అందుకే జీవి కూడా వాళ్ళే అచ్చేశారు. అప్పుడు వరంగల్లో అది నిరంతరం నడుస్తూ ఉన్నది. అది అంత వైరుధ్యం ఉన్నా యాక్టివిటీ తగ్గలేదు.
1: సాహిత్యం సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడూ ఆగిపోలేదు, నిరంతరం నడుస్తూనే ఉన్నాయి.
0: నడుస్తూనే చర్చలు ఉంటుంది మన దగ్గర. ఈ చర్చ ఏమిటంటే ఎవరి ఆధిపత్యం ఉన్నా చర్చ నడుస్తూ ఉండటం వల్ల భావప్రసారం, ఆ భావప్రసారం బాగా జరిగింది.
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
1: మీరు విస్తృతమైనటువంటి అధ్యయనం ఉంది, లోతైన అధ్యయనం ఉంది, అపారమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు మీరు. మీ జీవితమే తర్వాత తరాల వారికి ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. అట్లాంటి వారు ఆకాశవాణి కేంద్రంకి వచ్చి విలువైనటువంటి మీ అనుభవాలని శ్రోతలకు వినిపించడం అనేది ఒక అవకాశంగా, అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక గొప్ప అనుభవం అని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలుపు.
0: సంతోషం, సంతోషం.
2: ఇంతవరకు మీరు అంతరంగం శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారితో ఆచార్య బన్నా ఇల్లయ్య గారి ఇష్టాగోష్ఠి 2వ భాగం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 10:32. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి అల్లరి మొగుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం.

విరూపాక్ష ఈ చిత్రం కోసం క్రాంతి ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం అంజనీష్ లోక్నాథ్.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట పుష్ప 2. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కార్యక్రమంలో తర్వాత పాట సొంతం. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం కోసం. సుభాషిణి ఆలపించిన గీతం.

ఇంతవరకు మీరు విన్న ఆ పాట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన శ్రీహర్ష గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా. కార్యక్రమంలో తర్వాత పాట ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం కార్తీక్ మంగ్లీ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

జైలవ కుష ఈ చిత్రం కోసం జస్ప్రీత్ ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

బోలా శంకర్ ఈ చిత్రం కోసం సంజన ఆలపించిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం మహతి స్వరాజ్.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచిత

0: లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: లవ్ స్టోరీ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన సురేందర్ మిట్టలపు గీతం, సంగీతం పవన్ చంద్ర.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు అటెండ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 12:06. అక్షరం అర్థవంతమైతే అది ఆలోచన అవుతుంది, అదే అక్షరానికి శృతి కలిస్తే సంగీతం అవుతుంది. ఆ రెండింటికి గాయకుడు ప్రాణం పోస్తే అది మన గుండెల్ని తాకి అమృతమవుతుంది. కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తున్నా, తరాలు ఎన్ని మారుతున్నా, కొన్ని గీతాలు ఎప్పటికీ తమ మాధుర్యాన్ని కోల్పోవు. అలనాటి మధుర గీతాలతో మిమ్మల్ని అలరించే కార్యక్రమం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. మనందరి జీవితాల్లో తాతయ్య అమ్మమ్మల ప్రేమానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి వరం కదా. ఆ స్వచ్ఛమైన రక్త సంబంధాన్ని, గోదావరి పల్లెటూరి అందాలను వెండి తెరపై కళ్ళకు కట్టిన అపురూప కావ్యం అది. క్రాంతికుమార్ గారి సీతారామయ్య గారి మనవరాలు, ఏఎన్ఆర్ గారి నటన, మీనా అమాయకత్వం, ఇవన్నీ కూడా ఈ చిత్రాన్ని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఇక ఈ సినిమాలోని కలికి చిలకల కులిక పాట ఒక స్వచ్ఛమైన అనుబంధాల జలపాతం. ఏళ్ల తరబడి దూరంగా ఉన్న మనవరాలు ఇంటికి చేరినప్పుడు ఆ తాతయ్య మనసులో పొంగిపొర్లే వాత్సల్యాన్ని, గోదావరి సంస్కృతిని వేటూరి సుందరరామూర్తి గారు ఎంత చక్కగా వివరించారో కదా. దీనికి ఎంఎం కిరవాణి గారి మెలోడియ స్వరాలు, గానకోకిల చిత్ర అమృత గానంతోడై మనసుని చెప్పలేనంత ప్రశాంతతతో నింపేస్తాయి. ఒకసారి ఈ పాటను వింటే మీ చిన్ననాటి ఊరు, మీ తాతయ్య వేలు పట్టుకుని నడిచిన ఆ రోజులు ఖచ్చితంగా కళ్ళ ముందు మెదులుతాయి. మరి ఇప్పుడు ఆ పాట వినేద్దాం. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి మీకోసం

0: అమృత గీతం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఉమ్మడి కుటుంబాల ఆనందం, యూత్ రొమాన్స్ ను కలబోసిన చిత్రం అది. 1996లో కృష్ణవంశీ గారు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ క్లాసిక్ నిన్నే పిల్లాడతా. నాగార్జున, టబుల కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని ఎటో వెళ్లిపోయింది మనసు అనే పాట తెలుగు సినీ సంగీతంలోనే సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన ఒక బ్యూటిఫుల్ మెలోడీ. ప్రేమలో పడినప్పుడు మనసుకు తెలియకుండానే కలిగే ఆ మధురమైన అలజడిని, భావాల ప్రవాహాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో సున్నితమైన తెలుగు పదాలతో మలిచారో కదా. జీవితంలో తొలిసారి ప్రేమ భావనను అనుభవించిన ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతం ఇది. ఎన్ని పనులున్నా కొద్దిసేపు ఈ పాట వింటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. మరి మీకోసం వచ్చేస్తుంది ఈ ఎవర్ గ్రీన్ మెలోడీ నిన్న పిల్లడతా మూవీ నుండి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 అమృత గీతం వింటున్నారు. నిన్నే పిల్లడితో మూవీ నుండి ఒక మంచి పాట వినేశారు కదా. రక్త సంబంధం విలువను, తోబుట్టువుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమానురాగాలను వెండి తెరపై ఆవిష్కరించిన చక్కని కుటుంబ కథా చిత్రం ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన మా అన్నయ్య తన సుఖ సంతోషాలను పక్కన పెట్టి తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం సర్వస్వం ధారపోసే ఒక పెద్దన్నయ్య త్యాగాన్ని, ఆ కుటుంబం ఎదుర్కొనే ఒడిదుడుకలను ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాలోని మాలోగిలలో అనే పాట తోబుట్టువుల కేరింతలు, సందడి, ఆప్యాయతలను వేటూరి సుందరరామూర్తి గారు స్వచ్ఛమైన పదాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్ గారి ఆహ్లాదకరమైన మెలోడీకి గానగంధర్వుడు ఎస్పీస బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ గారి గానం తోడైతే అందరినీ అలరించిన ఈ సినిమాలో నుండి వచ్చేస్తుంది ఈ పాట. మీకోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరిట్లు చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అమృత గీతం వింటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఫ్యాక్షన్ యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకువెళ్లిందనే చెప్పాలి. పవర్ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్, అద్భుతమైన సంగీతం, ఇవన్నీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను సమరసింహారెడ్డి మూవీలో నుండి నందమూరి నాయక అనే పాట మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం

ల పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత 7వ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్
కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్

వర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: قدام.
1: ఫిల్మీ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40. ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్. అలాగే బద్రీనాథ్ చిత్రం కోసం రేవంత్ శ్రేయ ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మేరిటైన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లక్లో సమయం 12:52 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట సుకుమారుడి చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి యానుప్రవేల్ సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:57 అవుతుంది. మరి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వింటున్నాం. ఇప్పుడు వినబోతున్న పాట లౌక్యం చిత్రం కోసం విజయ్ ప్రకాష్ మోహన పాడిన పాట, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి అను ప్రొవెన్స్ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఐ మనోహరుడు చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు వినబోతున్న పాట మగధీర చిత్రం నుండి మీకోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 100,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున

0: ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అముల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు, రాష్ట మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 150,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్భంగా చెల్లించే పిఎల్ఆర్ బోనస్ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300 ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న HMDA గ్రౌండ్స్లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. చేనేతలు, హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు సహా ఎన్నో గ్రామీణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MMEO పథకం ద్వారా వనపర్తి జిల్లాలో 2 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు

0: వనపర్తి డిఆర్డీఓ రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
1: కేంద్ర ప్రభుత్వము నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు విపణనకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు 301 హెక్టార్లకు ఉచితంగా 100% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకే చేయుచున్నాము.
0: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017 ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి డీఐజీ పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారని, ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్రలు జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మార్పు ఎక్కడో మొదలవ్వాల్సిన అవసరం లేదు. మనలో మొదలైతే చాలు. ఒక ఆలోచన చైతన్యాన్ని కలిగిస్తుంది. ఒక స్ఫూర్తి సమాజాన్ని మార్చగలదు. అలాంటి వ్యక్తుల కథలతో మిమ్మల్ని మోటివేట్ చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. సైన్స్ అంటే కేవలం పరిశోధనశాలల్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు, అది సమాజంలో ఆఖరి మనిషి కన్నీటిని తుడిచే ఆయుధం కావాలి అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. 3 తరాలుగా ఒకే కుటుంబం సమాజ హితం కోసం తమ జీవితాలను ధారపోసిన అరుదైన చరిత్ర ఇది. స్వాతంత్ర సమరంలో స్వదేశీ సేవలందించిన తాతగారు, దేశపు ఆకలిని తీర్చిన హరిత విప్లవ పితామహుడి తండ్రి, ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి వేళ మానవాళికి సైన్స్ ఆధారిత రక్షణ కవచం అందించిన కుమార్తె. ఈనాటి మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి చీఫ్ సైంటిస్ట్, రాయల్ సొసైటీ ఫెలో, ప్రముఖ శిశు వైద్య పరిశోధకురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానాన్ని, అలాగే ఆ కుటుంబం దేశానికి అందించిన నిస్వార్థ సేవలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

మీరు అటెండ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:27 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి వ్యక్తిత్వంలో కనిపించే నిస్వార్థ సేవకు బీజం వేసింది వారి తాతగారు డాక్టర్ ఎంకే సాంబశివన్ గారు. తమిళనాడులోని కుంభకోణంలో ఆయన ప్రసిద్ధ సర్జన్. ఆ రోజుల్లోనే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ బోధకాల వ్యాధి నిర్మూలనకు విస్తృతంగా శ్రమించారాయన. మహాత్మాగాంధీ గారి పిలుపుతో స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టి విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ ఖాది ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వైద్యం అనేది సంపాదన కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం అనే సత్యాన్ని ఆచరించి చూపించిన నిస్వార్థ దేశభక్తుడు ఆయన. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. డాక్టర్ సౌమ్య గారి తండ్రి గారి గురించి అందరికీ తెలుసు. భారత హరిత విప్లవ పితామహుడు, భారతరత్న డాక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు 1943లో వచ్చిన బెంగాల్ కరువులో లక్షలాది మంది ఆకలితో చనిపోవడం చూసి చలించిపోయిన ఆయన అత్యున్నత సివిల్ సర్వీసెస్ అవకాశాన్ని వదులుకుని వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. ధాన్యం కోసం విదేశాల వైపు ఎదురుచూస్తున్న మన దేశాన్ని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి, వంగడాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మరోవైపు సౌమ్య గారి తల్లి మీనా స్వామినాథన్ గారు నిరుపేదల పిల్లల ప్రాథమిక విద్య, పౌష్టికాహార లోపం, అంగన్వాడీ వ్యవస్థ పరిష్కృత కోసం జీవితాంతం కృషి చేసిన ప్రఖ్యాత విద్యావేత్త. ఆమె నిత్యం విజ్ఞానం, ప్రజాహితం అనే స్వచ్ఛమైన వాతావరణంలోనే సౌమ్య గారు పెరిగారు. ఇక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ FM 102.8.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:38. ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సౌమ్య స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంట్లో తండ్రి వ్యవసాయం గురించి, తల్లి నిరుపేద పిల్లల విద్య గురించి మాట్లాడుతుండటం చూస్తూ పెరిగిన సౌమ్య పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పూణేలోని ప్రఖ్యాత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుండి MBBS పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పీడియాట్రిక్స్లో MD పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్, అమెరికాలలో పీడియాట్రిక్ పల్మనాలజీ విభాగంలో అత్యున్నత పరిశోధనలు చేశారు. విదేశాల్లోని విలాసవంతమైన జీవితం కాదనుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మన దేశపు అట్టడుగు వర్గాల చిన్నారులకు వైద్య సేవలు అందించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిత్వమో కదా ఆవిడది. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. ట్యూన్ చేసి ఉంచండి చైతన్య స్ఫూర్తి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

కేరింత మూవీ నుండి ఒక చక్కటి పాట వినేశారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 1:44 చేతన స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య గారు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్లో దాదాపు 2 దశాబ్దాల పాటు పరిశోధనలు చేశారు. మన దేశంలో పేదలను ఎక్కువగా వేధించే వ్యాధిక్షయ, ముఖ్యంగా హెచ్ఐవి సోకిన చిన్నారులకు టీబీ వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె కనిపెట్టిన చికిత్సా విధానాలు వేలాది మంది జీవితాలకు ప్రాణం పోశాయి. పోషకాహార లోపానికి క్షయ వ్యాధి ముప్పుకు ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు. క్షయ పరిశోధనల్లో ఆమె చూపిన ప్రతిభతో భారత ప్రభుత్వం ఆమెను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఆ పదవిలో ఉంటూ దేశంలో బయోమెడికల్ రీసెర్చ్ నెట్వర్క్ను ఆధునీకరించారు. ఇంకా మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ఆమె అపారమైన అనుభవాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చీఫ్ సైంటిస్ట్ అత్యున్నత పదవికి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ను ఎంపిక చేసింది. సరిగ్గా ఆమె బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ప్రజలందరినీ భయపడుతున్న అతిపెద్ద సంక్షోభం కోవిడ్-19 ప్రపంచాన్ని ముంచెత్తింది. అటువంటి క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలనే భయంతో చూస్తున్నప్పుడు ప్రపంచానికి సరైన శాస్త్రీయ మార్గనిర్దేశం చేసిన బృందానికి డాక్టర్ సౌమ్య నాయకత్వం వహించారు. వైరస్ తీవ్రత, మాస్కుల ప్రాధాన్యత, వ్యాక్సిన్ల అభివృద్ధిపై ప్రజల్లో ఉన్న ఆందోళననే తొలగిస్తూ ఆమె నిరంతరం సైన్స్ ఆధారిత విశ్లేషణలను ప్రపంచానికే అందించారు.
1: వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: కోవిడ్ సమయంలో కోట్ల మంది పేద ప్రజల టీకాలు అందక వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక ఆ సమయంలో డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వ్యాక్సిన్ ఈక్విటీ కోసం పోరాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అందరికీ సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఐక్యరాజ్య సమితి వేదికపై బలంగా చెప్పారు. కోవాక్స్ ప్రోగ్రాం ద్వారా

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అంతర్జాతీయ బాధ్యతలను విజయవంతంగా ముగించిన తర్వాత కూడా సౌమ్య స్వామినాథన్ విశ్రాంతి తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సేవలు యావత్ దేశానికే గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీ ఫెలోగా ఆమె ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలోనే ఈ గౌరవం పొందిన అత్యంత అరుదైన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య. అంతేకాదు తండ్రి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, కుమార్తె డాక్టర్ సౌమ్య ఇద్దరూ రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికై దేశ చరిత్రలోనే మొట్టమొదటి తండ్రి కూతుర్ల జోడీగా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే మన దేశం నుండి క్షయవ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంకి ఆమెను ప్రిన్సిపల్ అడ్వైజర్గా నియమించింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా గ్రామాల్లో మహిళా రైతులకు భూమి హక్కులతో సంబంధం లేకుండా గుర్తింపు దక్కాలని, పోషకాహార భద్రతతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వ్యవసాయ విధానాల కోసం ఎంతగానో శ్రమించారు ఆవిడ. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

తాతగారు స్వాతంత్ర్య సమరంలో పేదలకు స్వదేశీ వైద్యం అందించారు. తండ్రి దేశానికి అన్నం పెట్టి కరువును తరిమికొట్టారు. కూతురు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విజ్ఞానాన్ని ఆయుధంగా మలిచి నేటికి గ్రామీణ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి ప్రస్థానం ఇప్పటి సమాజానికి, ముఖ్యంగా యువతరానికి అందించే గొప్ప సందేశం ఒకటి. మన విజ్ఞానం, మన సంపాదన కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే పరిమితం కాకూడదు. మన ప్రతిభ సమాజంలోని ఆఖరి మనిషి జీవితంలో వెలుగులు నింపినప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది అని. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా సత్యాన్ని, సైన్స్ని, మానవత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగితే ప్రపంచాన్నే మార్చవచ్చని నిరూపించిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి కృషి ప్రతి ఒక్కరికి నిజమైన చైతన్య స్ఫూర్తి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15. ఇవాల్టి మెలోడీ టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలతో చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు విందాం సాహో మూవీ నుండి ఈ వండర్ఫుల్ సాంగ్.

మీరిట్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలోడీ టైం ప్రోగ్రామ్ లో మంచి మంచి పాటలు వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వెంతన చిన్నా బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి మీ ఎఫ్ఎం 102.8 లో.

0: నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. సిరివేనల సాహిత్యానికి కోటి సంగీతం. అసలు ఈ పాట ఏంటంటే మైండ్ అలా రిలాక్స్ అయిపోతుంది కదా, మరి ఇటువంటి మంచి మంచి మెలోడీస్ కోసం ట్యూన్ చేసి ఉంచండి మెలోడీ టైం మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490

0: 4638636.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: మీరు వినిచేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 2:26. మెలోడీ టైం వింటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ బ్రిడ్జ్ విశేషాలు తెలుసుకుంటున్నాం. జమ్మూకాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నది గర్భం నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మరి అంత ఎత్తులో రైల్వే బ్రిడ్జ్ అంటే వినడానికి ఎలాగా ఉంది కదా. మరి అక్కడ ట్రావెల్ చేస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాం. మన్మథుడు మూవీ నుంచి వేణు సుమంగళి పాడిన పాట మీకోసం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, మెలోడీ టైం వింటున్నారు. మెలోడీ టైంలో మంచి మంచి పాటలతో ఈ కొద్దిసేపు సమయాన్ని సరదాగా ఆస్వాదిద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేలకు అసలు తాకకుండా గాలిలోనే తేలియాడే రాతి స్తంభం. అసలు నేలను తాకని స్తంభం ఎక్కడైనా ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకునే ముందు ఒక మంచి మెలోడీ పాట వినేద్దాం. మీ FM 102.8లో స్టే ట్యూన్డ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెలోడీ టైమ్లో. మంచి మంచి పాటలు వింటున్నాం. నేలకు అసలు తాకకుండా గాల్లోనే తేలాడే రాతిస్తంభం విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి గుడిలో ఉన్న 70 స్తంభాల్లో ఒక స్తంభం అడుగున పేపర్ కానీ క్లాత్ కానీ వేస్తే అటు నుంచి ఇటువైపుకి ఈజీగా వచ్చేస్తుంది. మన విజయనగర రాజుల 500 ఏళ్లనాటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాజిక్ ఇది. మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా చూడవలసిన అద్భుత దృశ్యం. అప్పట్లోనే ఇంత అద్భుతంగా నిర్మించారు కదా. మరి ఇప్పుడు వినేద్దాం ఒక మంచి పాట. మురారి మూవీ నుండి ఎస్పీ చరణ్ హరిని పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:45 అవుతుంది. మన ఇండియన్ పోస్టల్ సిస్టమ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే, కాశ్మీర్లోని దాల్ సరస్సు నీటిపై తేలుతూ ఉండే ఒక అద్భుతమైన పోస్టాఫీస్ ఉంది. మరి ఆ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ ముచ్చట్లు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఠాగూర్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

టైంలో మంచి మంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు కాశ్మీర్ లోని దాల్ సరస్సు నీటిపై తేలుతోంది ఒక అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక హౌస్ బోట్ లో నడిచే ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ నుండి మీరు ఎవరికైనా లెటర్ రాసి పంపితే దాని మీద సాధారణ స్టాంపుతో పాటు సరస్సులో షికార పడవ నడుపుతున్న బొమ్మ ఉన్న ఒక స్పెషల్ ముద్ర వేస్తారు. అక్కడి పర్యాటకులు ఈ పోస్ట్ ఆఫీస్ నుండి తమ వారికి స్పెషల్ పోస్ట్ కార్డులు పంపుతుంటారట. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తపాలా కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మన చుట్టూ ఉన్న ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు వింటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇప్పుడు వినేద్దాం మరో మెలోడీ సాంగ్. దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి చక్రీ సంగీతం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇలాంటి బ్యూటిఫుల్ మెలోడీస్ వింటుంటే అసలు టైమే తెలియట్లేదు కదా. స్టూడియో పట్టిన సమయం 2:57 అవుతుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని చూడటం కంటే దాన్ని ఎంత ప్రేమగా ఎంత రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నామనే దాంట్లోనే అసలైన సంతృప్తి సంతోషం ఉంటాయి. కార్మికుల నుంచి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల వరకు ప్రతి ఒక్కరి శ్రమ వెనుక ప్రేమ సాధించాలనే తపన ఉంటాయి. మరి మా శ్రోతలందరి కోసం, వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట. వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఎస్సీ రాజ్కుమార్ సంగీతం.

ఆకాశవాణి సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి.

0: ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ, బాగున్నావా?
0: ఎవరు తాయారమ్మా? రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరు నుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవే.

0: చేయాలంటూ నాకు అంప కులజేయదు.
1: నీదంతా పిసినార్తనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినార్తనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, పిసిని కూడా కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని, ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుందే, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పెళ్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కదా తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కాని ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శశక్క మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ నాకేం భయం లేదులే అక్క.
0: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే, కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్య బాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి, వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
0: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
1: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి, కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
0: సరే సరే, అట్లాగే, ఏం మర్చిపోను. కానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
1: సరే వస్తాను.

0: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి,
1: వస్తున్నానండి.
0: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా.

0: వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
1: పిచ్చిదానా, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
0: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతట ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
1: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
0: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
1: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
0: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
1: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
0: అమ్మో, ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కొని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
1: నన్ను వన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
0: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
1: సరే, నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
0: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
1: నిజమే,
0: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
1: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని, నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
0: సరే అయితే, ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
1: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
0: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
1: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలే నడిచిరా, మందాకిన వలే కదలేరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
0: యజ్ఞేష, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
0: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు.

0: నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేష, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతూ ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు, జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జితులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి గదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు ఈ పొగరూ లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీ దగ్గరతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మా తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లోవాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏ నాయన?
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
4: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాస పడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
5: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
4: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
5: ఏం భయం లేదు నాయన, శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
4: దాసోహం స్వామి.

0: స్వామీ. అయితే ఒక సందేహం.
1: కానీ చెప్పు.
0: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
1: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
0: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్య,
1: దాశరథి,
0: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి?
1: సోదరులారా,
0: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
2: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
2: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
2: అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు, అక్క ఉంటారు. ఆ 2 కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
2: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది.

0: ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
1: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
0: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా.
1: ఉన్నమాటంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
0: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
1: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
0: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
1: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
0: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
1: లేవమ్మా, ఏవీ లేవు.
0: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
1: అంటే నీ ఉద్దేశం?
0: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
0: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
1: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
0: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది. నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామా, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.

0: శ్రీమన్నారాయణ.
1: నాయనా, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటకి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంతా అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్యా ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్యా, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించి రండి.
2: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవడానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవత అర్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
4: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
2: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
4: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించ.

0: వలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
1: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
0: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బావుండేది.
1: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
0: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
1: ఇప్పుడే వస్తాను స్వామి.
0: అలాగే తల్లి.
1: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షనెలా తట్టుకోవడం, ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చెయ్యక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చెయ్యి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను.

సర్వం భగవతర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? ఆ సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి. సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ. ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవత్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి.

0: ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
1: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి. అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులు ఇవ్వు. స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీద ఒట్టు. సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు. వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి
0: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్యా, పొద్దు వాటారుతున్నది, ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు. మరి
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
3: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి. దాసోహం.
3: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
3: పదండి.
2: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.

0: భజయతి రాజం భజయతి రాజం భగీరో.
1: జై శ్రీమన్నారాయణ.
2: జై శ్రీమన్నారాయణ.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
1: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్ని ముగించుకుని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాటెందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేద్దరు, మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా, ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే, స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: చెప్పే మనిషి కాదే.
1: భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా?
0: మరి ఇంతసేపు అయింది ఏందబ్బా?
1: ఈ విరహవాదను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. కొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది.
2: చచ్చచ్చా, అలా ఉండదు.
1: చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా?
2: ఆహా, అలాంటి మనిషి కాదు.
1: తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది.
2: అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా?
1: ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి. ఈనాడు స్వర్గసుఖం అందుకో.
2: అదేమిటి, వెంటంకెవరో వస్తున్నట్టున్నారే.
1: ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి
2: ఆడమనిషిలా లేదే,
1: మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
3: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
2: అబ్బా, అదే లేదు. మరి వీరు?
3: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలే. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
2: ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా?
4: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
2: అబ్బే, దాందేముందండి, ఈ సంపద అంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
4: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
2: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
4: ఏమడుగుతావులే, నా కర్మ కాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
3: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
4: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారీ
1: స్వామి,
4: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
1: స్వామి,
4: సుఖీభవ సెలవు.
3: యజ్ఞేశ
1: అమ్మా,
3: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
1: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
3: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్ని ఏమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
1: లేదు తల్లి లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
3: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
1: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
3: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
4: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
1: అయ్యా మహానుభావ, బుద్ధి వచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
4: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
1: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
4: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య. నిలబడు, లేవవయ్యా.
1: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
4: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
3: కానీ యజ్ఞేశ,
1: అమ్మా
3: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు, దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
1: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
4: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా, మా జీవితాలు ఏం కావాలి.
1: అయితే ఒక విన్నపం
4: చెప్పు. చెప్పు.
1: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
3: ఓ దానిదేం భాగ్యం, రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
4: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను, అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
1: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయి.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों के। उजाले उनकी यादों के।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్పై చిత్రసీమ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు సుందరమూర్తి గీతం, సంగీతం శ్రీనివాసరావు.

0: మీరు విన్న పాట ఆకాశంలో సగం చిత్రం కోసం సురేష్ బాబు పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం సంగీతం కృష్ణకుమార్.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి 10th క్లాస్ చిత్రం కోసం కార్తిక్ శ్రావణి పాడిన కులశేఖర్ గీతం సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో మీరు విన్న పాట సరైనడు చిత్రం కోసం జుబీ నాట్యాల్ సమీర భరతాజ పాడిన శ్రీమణి గీతం. సంగీతం అందించిన వారు ఎస్ఎస్ తమన్. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి భైరవ ద్వీపం చిత్రం కోసం చిత్ర బృందం పాడిన సంగీతం శ్రీనివాసరావు గీతం.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఆహ్వానం చిత్రం కోసం చిత్రపడిన సీరాల సీతారామశాస్త్ర గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు వినండి మిరపకాయల చిత్రం కోసం సుజాత మలయాళ వాస్తవ పాడిన వీటూర్ సుందరమూర్తి గీతం, సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంగా 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ స్నేహం చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన శ్రీరామ సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట మిర్చి చిత్రం కోసం కైలాష్ ఖేర్ పాడిన రామ జోగేష్ శాస్త్రి గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి అఐ ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గీతామాధురి పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నోట్బుక్స్ చిత్రం కోసం నిత్య సంతోషిని పాడిన వనమాల గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతమైనారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: The Vice President addressed the 58th Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: Akashvani Prantiya Vartala Vine Mundu Konni Vanijya Prakatanalu.
2: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही RPLI इससे बेहतर कुछ नहीं।
3: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
4: मूड कॉलेजी ले लो।
5: डोंट वरी
4: फीस चूड़ू
6: ఎలా ఉన్నారు
7: ఏంటి విషయం
5: ఫీజ్ కోసం టెన్షన్
7: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా సమస్య తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా అదెక్కడ అదే స్వీట్
4: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం తెలంగాణ దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
10: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా
9: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల శ్రీధర్ బాబు, ఎంపీ ఎం రఘునందన్ రావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు.

0: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో నషాముక్త యువ వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సహకారంతో నిర్వహించిన ఈ వాకథాన్ చార్మినార్ నుంచి ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మైభారత్ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ చింతల పిలుపునిచ్చారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ సూచించారు. గుజరాత్లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్షాప్లో పాల్గొనేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్షాప్లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై చర్చిస్తారు. అన్ని రాష్ట్రాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews హైదరాబాద్ ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరా మెయిన్లు, రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్కా కుమరయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ప్రతి సెక్టర్ను వరల్డ్ క్లాస్లో ఒక మంచి మోడల్గా డెవలప్ చేస్తుంది. అందులో 2047లో వికసిత్ భారత్ దిశగా ఇండియా నంబర్1 కావాలి. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మనం ఎకనామిక్ పొజిషన్ 11th ఉండే, ఇప్పుడు దాన్ని మనం 4th చేరుకుంది. నెక్స్ట్ 1 ఇయర్లో మనం నంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా వరల్డ్కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం వలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించట్లేదు. యూత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
0: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మంలో 216 మంది లబ్ధిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ

సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి ములుగు, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

ప్రసార విశేషాలు ఎఫ్ఎంఏ 103.8 మెగాహెర్ట్స్పై ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మరియు రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:20 సమాచార దర్శిని. ఆరు 6:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో భవిష్యత్తులో రోబోట్ల పాత్ర రూపకం వింటారు. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారం. 7:15 ఇల్లు వాకిలి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:45 నుండి రాత్రి 9:00 వరకు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:10 స్పాట్లైట్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటారు. రాత్రి 10:00 20వ ఆసియా గేమ్స్ 2026పై రేడియో నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:20 మధుర గీతాలు అలనాటి ఆనుమత్యాలాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:40 దేశభక్తి గీతం వింటారు, 6:40 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచారం లేక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ఉంటుంది, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇక పన్నెండు గంటలకు తెలుగులో వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 నుండి తెలుగులో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక మధ్యాహ్నం 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలీవ్ వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:30 జానపద సంగీత కార్యక్రమం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయాల కార్యక్రమం ఉంటుంది. ఇక 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 శ్రోతలు కోరిన ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన పాటల కార్యక్రమం మనోరంజన్ వింటారు, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: సప్తస్వరాలు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
5: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
7: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
4: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
7: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
4: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
7: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
4: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
7: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. 9861429 82 412.
0: సమాచార దర్శన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: యువవాణి యోజనల కార్యక్రమం. ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో భవిష్యత్తులో రోబోటల పాత్ర పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం ఏంటారు? ఈ కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి, భవిష్యత్తులో రోబోట్ల పాత్ర రూపకం.

ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడిగా ఎదిగిన మనిషి ఎన్నో ఆవిష్కరణల సహాయంతో ప్రతి పనిని సులభంగా చేయడం ప్రారంభించాడు. నీటి ఆవిరి యంత్రాలు, విద్యుత్తు, కంప్యూటర్లు, ప్రస్తుతం రోబోలు, ఇవన్నీ మానవ మేధస్సు నుండి వచ్చిన అద్భుత ఆవిష్కరణలు. ప్రస్తుతం ఆధునిక మానవుడు విలాసాలను అన్ని రంగాల్లో విస్తృతం చేసేందుకు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రయత్నం చేస్తున్న కొద్దీ సఫలీకృతులు కావడం సహజం కాబట్టి తాను అనుకున్నది సాధించగలుగుతున్నాడు మనిషి. భారతీయ పురాణాల ప్రకారం మనిషిని సృష్టించింది బ్రహ్మ అంటారు. కానీ నేడు అదే మనిషి ప్రకృతి శాసనాలకు అతీతంగా

మనిషి లాంటి మరో మనుషులను సృష్టించి మరో బ్రహ్మగా నిలుస్తున్నాడు. అవే హ్యూమనాయిడ్ రోబోట్స్. మనిషి తరహాలో రోబోట్స్కి విచక్షణ జ్ఞానం ఇప్పటికీ అందుబాటులోకి రాకపోయినా ఆ దిశలో చిన్న చిన్న అవరోధాలను అధిగమిస్తూ వస్తున్నాడు మానవుడు. ఇనుముతో సిలికాన్ను జోడించడం ద్వారా మనిషి చర్మాన్ని పోలిన చర్మాన్ని రోబోలకు అద్దగలుగుతున్నాడు. ప్రస్తుతం కంప్యూటర్లో ఉపయోగించే హార్డ్ డిస్క్కు 1000 రెట్లు అధికంగా మెమోరీని జోడించి వాటిలో అనేక రకాల ప్రోగ్రాంలను నిక్షిప్తం చేసుకుని చెడిపోని దేహంతో అనారోగ్యానికి తావు లేకుండా మనం చేసే పనులను సులభంగా చక్కబెట్టి మనకు జ్ఞానాన్ని పంచి మనల్ని, మన ఆరోగ్యాల్ని, మన అవసరాలని కనిపెట్టి అచ్చం మనలో మనిషిగా, మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయే మరమనుషులు సమీప భవిష్యత్తులో రాబోతున్నారు. భవిష్యత్తులో మనకు తెలియకుండానే మన మధ్య రోబోలు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిశోధనలు కూడా అదే దిశలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ మానవుడు వాటిలో అమర్చిన కృత్రిమ మేధస్సుతోనే, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే సాధ్యపడుతుంది.

0: రోబోలు ఇంతకాలం భౌతికమైన పనులకే పరిమితమైన, ఇప్పుడు మాత్రం ఆ రోబోలు కృత్రిమ మేధస్సును సంతరించుకొని మరెన్నో రంగాల్లో ఊహకందని రీతిలో మానవాళికి ఉపయోగపడే విధంగా మారనున్నాయి. ఒకప్పుడు కేవలం మరమనుషులుగానే ముద్రపడ్డ రోబోట్స్, అంటే కేవలం యంత్రాలు చేసే పనిని మాత్రమే అవి చేయగలవు అని పేరుండేది. కాని నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో మెదడు ఉపయోగించి చేయాల్సిన పనులను మరమనుషులతో చేయించగలుగుతుండడంతో ప్రపంచ భవిష్యత్తు మారనుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే చర్చించాల్సిన విషయాలు, సమస్యలు ఉన్నాయి. కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోల వల్ల మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గిపోయి నిరుద్యోగం, ఇతర సమస్యలు తీవ్రమవుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆటోమేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి ప్రతి కార్యాలయము రోబోలతో, కృత్రిమ మేధో సంపత్తి కలిగిన ఉపకరణాలతో నిండిపోతూ ఉత్పాదకతపై సానుకూల ప్రభావం, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు నిపుణులు. ఇలాంటి రోబోలు మానవ వనరులు తక్కువగా ఉన్న దేశంలో, లేదా మానవ వనరులు తగ్గిపోతున్న దేశంలో, లేదా వృద్ధులు అధికంగా ఉన్న దేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలకు అనుకూలమే అయినా, అపారమైన మానవ వనరులు యువత అత్యధికంగా ఉన్న భారత్ లాంటి దేశాలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని చెప్పవచ్చు. మరి వీటిని ఏ ఏ రంగాల్లో వినియోగిస్తున్నారో తెలియజేయడానికి మనతో ఉన్నారు కిట్స్ కళాశాల ఈసీఈ విద్యార్థిని పి స్వాతి. ప్రస్తుతం రోబోలను ఏ ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారో, భవిష్యత్తులో ఎలాంటి రంగాల్లో ఉపయోగించనున్నారో, పరిశ్రమల్లో మానవుడు చేయలేని ప్రమాదకర పనుల్లో ఎలా సహాయపడుతున్నాయో వివరిస్తున్నారు.
1: Robots in the present are able to perform a number of different tasks as compared to the past uses of robots. Advances in technology have helped present robots to expand their horizons into medical, law enforcement, and military fields, amongst many others. Industrial operations is one of the most popular areas for robotics and is where they originated from. Industrial robots commonly have one arm with an EOAT and can be classified into three categories: assembly and finishing, movement of materials or objects, performing in hazardous conditions. The most common present application of robots is welding. In fact, a quarter of today's robots are used for such applications. Other common applications for present robots include cutting, grinding, polishing, drilling, sanding, painting, spraying, assembly. Robots in the present have been a great asset because they can perform jobs that are too dangerous for humans. This has allowed workers to move on to more skilled jobs such as programming robots. Present robots have also found careers in the medical field. Today's robots assist in high precision surgeries such as brain and heart surgeries. They are also used to test quality control in pharmaceuticals. In the future service, robots are expected to surpass the industrial robot market. Many manufacturers are starting to look into fields that are lacking workers. One area of interest is developing robotic helpers for the elderly. You may also see major uses of robotics in law enforcement and security. Future robots could also be as small as a computer chip and inserted into appliances such as vacuum cleaners. In the economy also, high quality products cause high sales, which keeps companies alive and running and stimulates economy in return. For example, we can use the robots in ATM banks, etc. Adding a brain to your robot need not be a hard process and will allow your robot to follow the instructions and rules. Basically, robot brains come into two forms, analog and digital. Analog brains, it is possible to control your robot's actuators using hard wired circuits. By making circuits from capacitors, transistors and resistors, you can make robots that can follow the simple rules. For example, if they hit a wall, a simple switch position on the front of the robot would be pressed in and the robot would be able to reverse and turn, hopefully avoiding the obstacle on its next pass.

అసలు కృత్రిమ మేధ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కంప్యూటర్ గాని, కంప్యూటర్ శక్తితో పనిచేసే రోబో వ్యవస్థ గాని సమాచారాన్ని విశ్లేషించుకుంటూ మనిషిలా నిర్దిష్ట వివేచనతో పనిచేయడం, అప్పగించిన పనిని పూర్తి చేయడం, ఆ క్రమంలో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం వంటివన్నీ కృత్రిమ మేధగా పరిగణిస్తారు. కృత్రిమ మేధకు రూపంగా ఆ పని ఈ పని అన్న తేడా ఏమీ లేకుండా ఏ పనినైనా చేయగల సత్తా ఉన్న కంప్యూటర్లు, రోబోలు పుట్టుకొస్తున్నాయి. మనిషి కంటే ఎంతో సమర్థంగా, ఖచ్చితంగా పనిచేయగలిగే కృత్రిమ మేధో యంత్రాల కారణంగా ఉద్యోగాలకు సవాల్ ఎదురు కానుందని ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ IBA నివేదిక చెబుతోంది.

కార్యాలయ ఉద్యోగమైనా కర్మాగారంలో పనైనా భవిష్యత్తులో రోబోలే నిర్వర్తిస్తాయని ఐబీఏ చెప్తోంది. కాబట్టి ఉద్యోగం ఏదైనా ముప్పు తప్పదు. ఈ పరిస్థితి తయారీ రంగం అధికంగా ఉన్న దేశాలకు అనుకూలం. ఉదాహరణకు జర్మనీలోని వాహన రంగ సంస్థల్లో ఒక్కో ఉద్యోగికి ఒక గంట పనికి 40 యూరోలు చెల్లిస్తుంటే, ఆ పని కోసం రోబోను నియమిస్తే 5 నుంచి 8 యూరోలు మాత్రమే ఖర్చవుతుంది. తయారీ పరిశ్రమలో రోబోలను పెట్టుకోవడం వల్ల ఖర్చు భారీగా తగ్గడంతో పాటు పని గంటలు పెరిగి ఉత్పాదకత పెరుగుతుంది. పైగా రోబోలకు సెలవు అవసరం లేదు, జబ్బు చేయదు, యాంత్రిక లోపం తలెత్తనంత వరకు ఎన్ని గంటలైనా పనిచేస్తుంది, పని ఖచ్చితంగా ఉంటుంది, పొరపాట్లకు అవకాశం ఉండదు. ఇవి ప్రమాదకరమైన పనులు చేయగలుగుతాయి. ఉదాహరణకు పేలని బాంబును పరీక్షించడానికి, బాంబును పనిచేయకుండా చేయడానికి రోబోలు అనుకూలం. ఇలాంటి పనులు మనుషులు చేయాలంటే ప్రాణాలతో చెలగాటమే.

0: ఇలాంటి కృత్రిమ మేధస్సు గల రోబోలు అన్ని రంగాల్లో విస్తరిస్తున్నాయి. తయారీ, రవాణా, చిల్లర వర్తకం, గనుల తవ్వకం, వ్యవసాయం, ఆర్థిక, బీమా, స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఆరోగ్యం, విద్య, వైద్య, పరిశోధన, రక్షణ, ఇలా ఎన్నో రంగాలు రోబోలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పటికే బీమా రంగంలో 3/2 సంస్థలు సహాయకులుగా వినియోగదారుల ప్రశ్నలకు, సందేహాలకు జవాబునివ్వడం, ఇందుకోసం సలహాలనివ్వడం కోసం రోబోలను సహాయకులుగా ఉపయోగిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ కానుంది. అచ్చ మనిషిలానే మాట్లాడుతూ మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ, క్లెయిమ్ల స్థితిగతులను చెప్పగలుగుతూ వినియోగదారులతో సంభాషించే రోబోలు రానున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం కొరియా అత్యధికంగా రోబోలను వినియోగిస్తుంది. ఆ తర్వాత స్థానాల్లో సింగపూర్, జపాన్, జర్మనీ, స్వీడన్, తైవాన్, డెన్మార్క్, అమెరికా, బెల్జియం, ఇటలీ దేశాలున్నాయి. ఇక భారతదేశంలో రోబోల వినియోగం అటుంచితే మానవాళికి ఉపయోగపడే రోబోల సృష్టి ఇంకా పరిశీలన దశలోనే ఉందని చెప్పాలి. మరి ఈ రోబోటిక్స్ పై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కిడ్స్ కళాశాల విద్యార్థి ఆర్ రాము.
1: హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ రాము రంగు ఫ్రమ్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్. టుడే ఐఎమ్ హియర్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ రోబోటిక్స్, ఆటోమేషన్ అండ్ అదర్ టెక్నాలజీస్. When we were kids, we were given toys to play. We played with them for a day or two, and the next day it is found either broken or abandoned. So man always goes after change. We do not like playing with the same car for years together. And that is where robotics come into picture, to do all sort of boring and repetitive tasks. Let's take the example of cooking noodles. We boil water, add noodles and other masala, and turn the stove off when noodles get soft. Every time we eat noodles, we do the same. We may add extra sausages or toppings. So why not a machine do that task for me? Every year we read news about people dying due to blasts in the furnace at steel plants. So why not we deploy robots at such places which are dangerous to the humankind? Another advantage of robots is their precision. It becomes very hard for us to make a cut 1 micrometer deep if it were not machines. Hence, robots are very much useful in medical technology. Deploying a robot is well and good. But it must be able to take decisions depending on the circumstances during the times of emergency. But every real-time situation is governed by many factors apart from numbers like ethics, values and culture. It becomes very hard for us to program a robot considering all these factors. So a machine must learn on its own from various real-time situations and how people reacted during such times to mimic or make better decisions in the future. Thus, here comes machine learning and artificial intelligence. With the advent of these automation technologies, people fear of losing their jobs. And it's true, because you yourself know how boring your job today is. The only thing that kept us going is a quest for a better life. And that is what made us sleep over a mattress today rather than on a rock. That is what gave us tastier food rather than raw meat. And that is what brought us more closer by connecting us to the world. Thus, change is inevitable. Today is not the same as yesterday, and so will be tomorrow. Unless we learn new technologies and adapt ourselves to the changing world, it becomes very hard for us to sustain in the coming future. Thank you. Robotics do help us.

ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి మేలు చేయగల రోబోలు తయారవుతున్నాయి. ఆల్ఫా 2, జిబో, కాస్మో, ఐడో, పెప్పర్, పిల్లో, మార్టీ ద రోబోట్ వంటి చిన్న చిన్న స్మార్ట్ రోబోట్లు, అసునా, హాన్, యాక్ట్రాయిడ్, సోఫియా, ఎరికా, జెమినాయిడ్, డీకే, కొడమోరాయిడ్, అటోనోరాయిడ్, జియా జియా వంటి అచ్చం మనిషిని పోలిన ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోలు వివిధ కోణాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ రోబోలు మన దినచర్య, పర్సనల్ అసిస్టెన్స్, ఆరోగ్యం, ఇంటి పనుల వంటి విషయాల్లో సహకరిస్తుంటే, ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోలు అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తూ, మనిషి పలికించే హావభావాలను ప్రదర్శిస్తూ, సిలికాన్ అందాలతో మెరిసిపోతూ చూపరులను కవ్విస్తున్నాయి. ఇలాంటి రోబోలు భవిష్యత్తులో మన పక్కకు వచ్చి నిలబడితే పోల్చుకోలేని పరిస్థితి రాబోతుంది. ఎంతైనా ఇవి మానవుడు ప్రోగ్రామ్ చేసిన విధంగా నడుచుకుంటాయి కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇవి సంఘ విద్రోహ శక్తుల చేతిలో పడనంత వరకు మానవాళికి ఎంతో మేలు చేసేవే. చైనా, జపాన్, పలు ఐరోపా దేశాలు, అమెరికాలో పనిచేసే వయసున్న ప్రజలు క్రమంగా తగ్గుతున్నారు, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల సమీప భవిష్యత్తులో మానవ వనరుల లభ్యత తగ్గిపోనుంది. ఇది ఉత్పాదకతపై తీవ్ర

మీరు ఇంతవరకు యువవాణి యోజనల కార్యక్రమంలో భవిష్యత్తులో రోబోట్ల పాత్ర పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖానా 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3, ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 అక్టోబర్ 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

0: ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 2, 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నీలేంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసీఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: For emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing, and I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ

అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీ కాలం డిసెంబర్ 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్

0: లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో ఒక స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं जिसमें समय कम लगेगा. हमारी कोशिश होगी इस टेक्नोलॉजी को भी प्रयोग के तौर पर अपना रहे हैं कि ये मकान 6 महीने के अंदर कंप्लीट हो, उसमें लागत भी कम आए, लेबर भी कम लगे और उसमें उनकी एज भी ज्यादा हो, ज्यादा समय तक चले.
0: సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య, ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కన్విన్ చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం ఇందాం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఇల్లు వాకిలి ఈ కార్యక్రమంలో మనతో డాక్టర్ వి రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. సార్ వివరంగా తెలియజేయండి సార్.
2: ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. దాదాపు మనకు 60-70% వరకు మన రైతు వర్షాధార వ్యవసాయం పైనే వారి యొక్క జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఉన్న ఈ 1,32,00,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో దాదాపు 60% వరకు, అంటే 80,00,000 ఎకరాల వరకు కూడా మనము ఈ వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మన రాష్ట్రానికి వ్యవసాయం పనులు ముఖ్యంగా మనకు ఖరీఫ్ కాలంలో జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ వర్షాకాలంగా మనం పరిగణిస్తాము.
1: సార్ ఇప్పుడు వర్షాధార వ్యవసాయంలో వర్షపు నీరు యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకు చాలా నీరు అవైలబుల్గా ఉంటుంది వర్షం పడుతున్న కొద్దీ, అంటే ముందస్తు జాగ్రత్తగా వర్షాధారం అంటే ఎక్కువ వ్యవసాయపు నీరు అంటే వర్షపు నీరు రావటం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఉన్న ఈ వర్షపాతం దాదాపు మనకు 900 పైన కూడా సరాసరి వర్షపాతం మనకు వివిధ ప్రాంతాలలో మనకు అందుతుంది. అయితే మనకు మన రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ నేలల పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు నిజామాబాద్, ఆదిలాబాదు, కరీంనగర్ డిస్టిక్లలో మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మధ్య తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మం, మెదక్ ఇలాంటి దగ్గర మనకు 800-1,000 వరకు ఉంటుంది. మరి మనకు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు అయితే మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దాదాపు మనకు 800 ఈ సంవత్సరం సరాసరి వర్షపాతం ఉంటుంది. దీంట్లో మనకు దాదాపు 80% వరకు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 4 కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలోనే మనకు వర్షం అందుతుంది. అయితే మనకు ఈ నేలల పరిస్థితి కూడా చూసినప్పుడైతే మనకు మన రాష్ట్రంలో దాదాపు 50-60% వరకు ఇసుక నేలలు, అంటే తేలికపాటి ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళని ఎక్కువ నిలుపుకోలేవు. మనకు ఈ ఎల్నినో పరిస్థితులలో ఒకసారి మనకు వస్తే ఉధృతంగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి, లేకపోతే ఎక్కువ కాలం పాటు మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బెట్ట పరిస్థితి నెలకొంటాయి. కాబట్టి మనకు ఈ తేలికపాటి నేలలలో మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు వరదను మనము మన పొలంలో నిలుపుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న కాలువలకు కానీ గట్లకు కానీ అడ్డం వేసుకొని మన వరద ద్వారా మన నేల కోత గురి కాకుండా కాపాడుకొని వీలైనంత వరకు మన వర్షాన్ని మన పొలంలో ఇంకించుకోవడం ఒక మార్గం. లేదు అంటే మనకు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మనకు వాళ్ళకు అడ్డంగా మనం ఎక్కడన్నా ఒక చిన్న కుంటను కానీ ఒక ఫామ్ పాండ్స్ అంటాం వీటిని, మనం 10 వెడల్పు ఒక 10 పొడవుతోని ఒక 2-3 లోతు గాక మనం ఈ గుంటలం గాక తవ్వుకున్నట్లయితే వీటిలో మనకు ఆ వరద రూపంలో ఎక్కువగా వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా మధ్యలో మనకు ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు ఉండి ఒక 3-4 కూడా వర్షం పడకుండా పంట బెట్టకు వస్తుందంటే ఈ నీటి కుంటలలో ఉన్న నీటిని మనము మళ్ళీ తిరిగి సాగునీటిగా అందించుకొని పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వర్షాధార వ్యవసాయంలో పంటలు బెట్టకు గురి కాకుండా చేపట్టాల్సిన తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు వర్షాధారం అనగానే మన పంటలన్నీ కూడా మనకు వర్షం ద్వారా నీటిని భూమిలోని కింకించుకొని ఆ భూమిలో ఉన్న నీటిని పంటలు వేర్ల ద్వారా తీసుకుంటాయి. అయితే మనము పొలంలో ఒక పంట మొక్కలే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే వర్షాధారంగా ఎంతైతే తేమ మనం భూమి పొరలలో మొక్కకు వేర్లకు దగ్గర అందుబాటులో ఉన్నామో ఆ తేమను వీలైనంత వరకు మనం నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే మనకు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ భూమి పొరలలో ఉన్న తేమ వేడి రూపంలో ఆవిరై బయటకు వస్తుంటుంది. కాబట్టి మనము కాలానుగుణంగా పంట వేసిన దగ్గర నుంచేని వీలైనంత వరకు మనం అంతర్కృషి అంటే గుంటక కానీ దంతితోను కానీ మనము పైపైన మన యొక్క నేలను కనుక మనము కొంచెం గుళ్ళగా చేసినట్లయితే ఈ గుళ్ళైన నేలనే పైన ఒక పొరగా ఏర్పడి లోపలి పొరలో ఉన్న తేమను మనకు బయటకు ఆవిర్రూపంలో పోకుండా కాపాడుతుంటుంది. అలానే మనకు మల్చింగ్ అంటాం, అంటే పంట యొక్క వ్యర్థాలు కానీ లేదా ప్లాస్టిక్ షీట్లు కానీ మనము ఈ పంటల వరుసల మధ్యలో భూమిపై కప్పుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా చేపట్టినవడంతో అలానే ఆవిర్రూపంలో తేమ ఏదైతే బయటి వాతావరణంలో పోకుండా కూడా మనం నివారించిన వారు అవుతాము. అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనకు ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ కూడా అందుతుంటుంది. ఇలానే కాకుండా మనకు ఎక్కడెక్కడైతే ఈ పంటకు నీటి ఎద్దడి వస్తుంది అని మనకు తెలిసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు మొక్క నీటి అవసరాలు కూడా మనకు మొదటి నుంచేనే కాకుండా వాటి యొక్క కొన్ని సున్నిత దశలు ఉంటాయి కాబట్టి ఆ సున్నిత దశలలో మొక్క బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మనము అంతర్కృషి చేయడము, తర్వాత మల్చింగ్ చేసుకోవడము, ఇంకా వీలైతే మనకు ఈ కలుపు మొక్కలు కూడా ఏపుగా తొందరగా మన పంట మొక్కల కన్నా పెరిగి ఆ ఉన్నత ఏమని అవే ముందు ఉపయోగించుకుంటాయి కాబట్టి మనకు మనుషుల ద్వారా కానీ మనకు గుంటక ద్వారా కానీ లేకపోతే మిషనరీ ద్వారా కానీ కలుపు మందులు ఉపయోగించి కానీ కలుపును మనము సమర్థవంతంగా సకాలంలో తీసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్న తేమను మనం ఎక్కువ కాలం సంరక్షించి పంటకు అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా ఈ బెట్ట పరిస్థితులలో మనకు మొక్క మొలిసింది పెరుగుతుంది కానీ బెట్ట ఉన్నప్పుడు మొక్క యొక్క ఆరోగ్యం కూడా అంత బాగుండదు కాబట్టి దాని యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మనం ఎప్పుడైతే కొద్దిగా వర్షం పడి కొద్ది తేమ అవైలబిలిటీ ఉంటుందో నేలల్లో మనము దాదాపు మనకు పైపాటుగా వేసే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల యూరియాను కనుక వేస్తే అంతకుముందు బెట్టకు గురైన మొక్క మళ్ళీ పుంజుకొని ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైతే ఈ తేమ ఉండదు వర్షం పడే అవకాశం కూడా లేదంటే మనం పైపాటిగా పంట మొక్కలపై పిచికారీ కూడా మనము వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ మొక్కను దృఢత్వాన్ని పెంచడానికి మనకు 2% యూరియాను కానీ లేదా 1% పొటాషియం నైట్రేట్ కానీ మనకు వారం విడిచి వాడడం 1-2 సార్లు కనుక మనం పైపాటిగా మొక్క ఆకులపై కనుక మనం పిచికారి చేసినట్లయితే కొంతవరకు మొక్కను ఈ బెట్ట పరిస్థితుల నుంచి బయట పడేయటానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ బెట్టను అధిగమించడంలో తీసుకున్న జాగ్రత్తలు ఈయన ఉన్నప్పటికీ కూడా తేమ సున్నిత దశలు, తేమ యొక్క సున్నిత దశలు అనగా ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి, వివిధ పంటలలో తేమ సున్నిత దశ ఏ విధంగా ఉంటుంది?
2: మనకు మొక్క మనము భూమిలో పెట్టి మొలిసిన దగ్గర నుంచని దాని ఖాతా పూత మొత్తం కంప్లీట్ చేసుకొని మనము పంట కోసే కాలం వరకు కూడా వాటి యొక్క పంట యొక్క నీటి అవసరాలు ఒక విధంగా ఉండవు. మనకు మొదట మొలిసిన తర్వాత ఏదైతే మనకు చిన్న మొక్కగా ఉంటుందో దాని నీటి అవసరాలు కూడా తక్కువగా ఉంటాయి. మెల్లమెల్లగా అది ఆకులు కొమ్మలు విస్తరించుకున్న కొద్దీ ఆ శాఖే దశ నుంచి మనకు పూత పిండ దశకు వచ్చినప్పుడు మొక్క యొక్క ఆకులు ఎక్కువ విస్తరించి ఉంటాయి, కాండం విస్తరించి ఉంటాయి, అట్లనే దానికి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంది కాబట్టి చాలా పంటలలో మనకు పూత దశ, తర్వాత కాయ లేదా పిండ దశ, తర్వాత కాయగట్టు ఆ గింజకట్టు దశ చాలా మటుకు తేమకు కానీ లేదా నీటికి కానీ సున్నిత దశలు. అంటే ఈ దశలలో మనము ఎక్కువ మొక్కకు నీటి అందించాలని కాదు, ఆ ఉన్న నీటిని ఈ దశల్లో కనుక మనం పంటకియ్యకుండా దానికి బెట్టకు కనుక గురి చేసినట్లయితే ఆ ప్రత్యేకమైన దశలో దానికి కావలసిన నీటి అందదు కాబట్టి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది, పరపరాగ సంపర్కం ఆగిపోతుంది, తద్వారా మనకు గింజ కూడా నిండు కట్టకుండా మనకు ఎక్కువ తాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నీటి వనరులు మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇలా ప్రతి పంటలో కూడా మనం ముఖ్యంగా మనకు ఇప్పుడు వేరుశనగ పంట చూస్తే ఊడలు దిగే దశ, గింజకట్టు దశ, అలానే మనకు

0: దినుసు పంటలు చూసినైతే పూత దశ, గింజకట్ట దశ, ఇలాంటి దశలలో మనకు ఉన్న నీటిని కొద్ది మొత్తంలోనే మనము ఆ పంటకు అందించినట్లయితే ఆ సున్నిత దశ నుంచి అది బయటపడి మనకు మంచి ఉత్పత్తి ఇచ్చే అవకాశం, దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: తేమ సున్నిత దశలను అంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వర్షాధార వ్యవసాయంలో నీటి గుంటలు, వీటి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది, మొక్క ఈ నీటి గుంటలను వినియోగించుకొని ఏ విధంగా ఎదగాలి అనే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి?
0: అయితే మనకు మొదట ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా మనకు ఈ వర్షాధార వ్యవసాయంలో రెండు పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి వస్తే ఒకటేసారి వరుసగా విపరీతంగా వర్షాలు పడి మనకున్న నేల ఇంకే గుణానికన్నా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వరద రూపంలో నీరు బయట పొలాలకు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు ఆగి దాదాపు 2-3 వారాల వరకు కూడా మళ్ళీ మనకు వర్షం కురవక బెట్ట నెలకొంటుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఈ వరద నీటిని మనం వృధాగా పొనియకుండా మన పొలంలోనే ఎక్కడో దగ్గర మనకు వాళ్ళను చూసుకొని ఒక గుంటలు కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే తదుపరి మళ్ళీ మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు మనం ముఖం చాటేసినప్పుడు అప్పుడు పంటను మనము ఈ బెట్ట పరిస్థితులు కానీ కరువు నుంచి కానీ రక్షించాలనుకుంటే మనకు బావులు లేవు, కాలువలు లేవు, మొక్క బెట్టకు గురైంది, అప్పుడు ఈ మన పంట పొలంలో ఉన్న ఈ గుంటల్లో నీటిని మనం గాక ఉపయోగించేసేసి ముఖ్యంగా మనకు ఈ తుంపర సేద్యం ద్వారా కానీ లేకపోతే కాలువ విడిచి కాలువ పద్ధతి ద్వారా కానీ లేదా బిందు సేద్యం ద్వారా కానీ మనం ఈ మొక్క యొక్క సున్నిత దశల్లో గాక ఈ నీటిని అందించినట్లయితే మనకు మొక్కను కొంతవరకు కాపాడుకున్నట్లు అవుతాము. ఇదే ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి రాలేదు, వరద వచ్చింది, ఆ వరద నీటిని మనం మన యొక్క పొలంలోని కుంటలో నిలుపుకున్నాం, మనకు ఖరీఫ్ కాలం అయిపోయింది, మనకు యాసింగికి మనం ఏమైనా చిన్న చిన్న నారుమడులు పోసుకోవడానికి కానీ లేదా కూరగాయ పంటల యొక్క నారుమడులు పెంచుకోవడానికి కానీ ఒక 2 తళ్ళ వరకు కూడా మనకు ఈ గుంటల్లో ఉన్న నీటిని మనం ఉపయోగించుకొని ఆ నారుమడిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనము చాలా మటుకు ఏదైతే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఈ పసుపు పంటల్లో ఇలాంటి ఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: వర్షాధార వ్యవసాయంలో ఈ నీటి గుంటలు వినియోగించుకోవడంతో పాటు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పాటించవలసిన సమర్థిని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఇప్పుడు వర్షాధార సాగులే కాదు, మనకు నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు అంటే మనకు ఒకప్పుడు మనకు ఇప్పుడున్నంత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు తమ పొలాలకు కాలువల ద్వారా కానీ లేదా కొంతవరకు పైపుల ద్వారా కానీ నీళ్ళు అందించేవారు. లేదా ఒక పొలం నుంచి ముఖ్యంగా మనకు వరి పంటలకు గమనించినట్లయితే ఒక మడి నుంచి ఇంకొక మడికే నీళ్లను పారిస్తుంటాము. ఈ పద్ధతిలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీటిని మనము వినియోగిస్తాము, అలానే నీటి వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అంచనా ప్రకారం, ఒక పరిశోధన ప్రకారం గమనించినట్లయితే మనకు ఏదైతే ఈ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో ఉందో, మనకు ఏదైతే ఈ కాలువల కింద నీటి సాగు అందిస్తామో, మనకు అందించిన నీటిలో కేవలము 30-40% వరకే మన పంట పొలాలకు చేరుతుంది, మిగతా 60-70% నీళ్లు మనకు ఆ మన కాలువల ద్వారా ఇంకిపోవడం కానీ వృధాగా కాలువలు తెగి వృధాగా పోవడం కానీ లేదా మనకు గాలిలోనికి ఆవిరి రూపంలో పోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకు కొద్దిగా లాభదాయకంగా ఉండి నీటిని సంరక్షించి నీటి లభ్యత తగ్గించే పద్ధతులు ఏంటంటే మనకు నీటిని బోదలు కానీ కాలువల ద్వారా కానీ పంట మొక్కలకు అందించడం, ఇవి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటల్లో అయితే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం నడుస్తుంది, మనకు నీటి లభ్యత కూడా బావులలో కూడా తక్కువగానే ఉన్నాయి, చెరువులు కూడా ఇంకా నిండలేదు, కాలువల్లో కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు ఇంకా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోని సరాసరి నీటి భూగర్భ జలాల పరిస్థితి చూసినట్లయితే 10-11 మీటర్ల లోపలనే ఉన్నాయి, ఇంకా దాదాపు వర్షాకాలం కూడా అవపోతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉన్న నీటిని ఈవెన్ మనం ఇలా కాలువల గట్ల మీద కాకుండా మనకు ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ అంటాము దీన్నే మనము, ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మనకు వివిధ రకాల సబ్సిడీస్ అందుతున్నాయి వివిధ రకాల కేటగిరీ రైతులకు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ పరంగా ఈ ST/ST ఫార్మర్స్కి అయితే దాదాపు మనకు ఒక 12 ఎకరాల వరకు కూడా వాళ్ళకు 90% సబ్సిడీపై ఈ సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఇతర బీసీ రైతులకైతే మనకు 80% వరకు కూడా మనకు ఈ 12 ఎకరాల వరకు కూడా మనకు ఈ సూక్ష్మ సేద్య పరికరాలను అందించే అవకాశం, ముఖ్యంగా మనకు బిందు సేద్యం. ఇతర రైతు కేటగిరీలకైతే 70% వరకు కూడా అందిస్తారు. మరి తుంపర సేద్య విషయానికి వస్తే దాదాపు మనకు ఒక 5 ఎకరాల వరకు దీన్ని పరిమితం చేశారు. దాని తుంపర సేద్యంలో ఏంటంటే మనకు ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో, స్ప్రింక్లర్స్ పైపులు ఉన్నాయో, అవి ఒక మండి నుంచి ఇంకో మండికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు మనము ఒక 5 ఎకరాల వరకే దాన్ని మనము పరిమితం చేశారు. మరి ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను మనం సాంప్రదాయ నీటి పద్ధతులను మనం ఇంకొకసారి పోల్చుకున్నట్లయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం దాదాపు మనకు 60 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరానికి ఇచ్చే నీటితోనే ఈ సూక్ష్మ సేద్యం గనక అవలంబించుకున్నట్లయితే దాదాపు మనకు 2 ఎకరాలకు కూడా అదే నీటిని అందించి మన పంటలను సంరక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి బెట్ట పరిస్థితులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను గనక ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కువ విస్తీర్ణంలో మనం పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు చెప్పినట్లు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం వలన చాలా చోట్ల వర్షాలు కూడా పడట్లేవు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు లేని స్థితిలో వరి లాంటి పంటను సాగు చేయడం కోసం రైతులు ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు?
0: అయితే మనకు ఏప్రిల్ మే మాసం నుంచి కూడా మనకు రైతులను మనం సన్నద్ధం చేస్తున్నాము. వివిధ రకాలైన మీటింగ్లలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కానీ వరి పంటను కొంచెం విస్తీర్ణం తగ్గించుకోమని, ఎక్కడైతే నీటి లభ్యత బావుల కింద కానీ ఎక్కడైనా ఉన్న దగ్గర మాత్రమే వరి సాగుకి వెళ్ళమని కూడా మనము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకు కొన్ని ఈ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ప్రోత్సాహాల కారణంగా రైతు సోదరులు ఇప్పటికి కూడా మనకు వరి సాగును కొద్ది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్టు కనపడుతుంది. మనకు ఏదైతే మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే, అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నైతే దాదాపు 10 నుంచి 12 లక్షల ఎకరాలు తక్కువగానే ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మనకు నాటిన వరి విస్తీర్ణం చూసుకున్నట్టే మన ఉన్న నీటి పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా మనకు సంక్లిష్ట పరిస్థితే ఉంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరిని ఎప్పుడు నీటిని నిండుగా నిలగట్టి పండించుకునే ఈ పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మనము వరి పంటలో కూడా నీటి యజమాన్య పద్ధతిలో కొత్త వరి వడ్డి కొత్త పద్ధతులను మనము పరిశీలించడం జరిగింది. మా యొక్క వివిధ రకాలైన పరిశీలనలో, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క పరిశీలనలో కానీ, డాట్ సెంటర్ యొక్క పరిశీలనలో కానీ, రైతుల పొలాలలో పెద్ద ఎత్తున మేము చేపట్టిన ఈ ప్రదర్శన క్షేత్రాల్లో మేము ఈ 6 తడి నీటి యజమాన్యం వరి పంటలో, అంటే మనము ఏదైతే ఈ వరి పంటలో మనకు ఒక గట్టు నుంచనే మనకు అందుబాటులో 1-2 మీటర్ల దూరంలోనే ఒక ప్లాస్టిక్ పైపును, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపును, 40 సెంటీమీటర్ల పొడవున్న దాన్ని ఒక సగం వరకు మనకు 2 అంగుళాలకు రంధ్రాలు చేసి, ఈ రంధ్రాలు ఉన్న సగభాగాన్ని మనం భూమిలోనికి తొప్పించి ఆ లోపలి మట్టినంత తీసినట్లయితే ఈ రంధ్రాల ద్వారా మన పొలంలో ఏదైతే భూమి పొరలో ఉన్న నీరంతా కూడా ఈ రంధ్రాల ద్వారా చేరి పైపుల్లోనికి వస్తుంది, పైపు లోపలి భాగంలోకి వస్తుంది. కాబట్టి మనకు గట్టుకు దగ్గరలో ఈ పైపు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పైపులలో నీరు భూమి ఉపరితలం నుంచి దాదాపు మనకు 2 నుంచి 3 అంగుళాల లోతుకు, అంటే వరి యొక్క వేరు వ్యవస్థ మనకు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది భూమి ఉపరితలం నుంచి, మనకు 2 నుంచి 3 అంగుళాల వరకు పోయినా కూడా, అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల లోపలికి నీరు పోయినా కూడా ఇంకా వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే, మళ్ళీ నీరు అందించవలసిన పరిస్థితి మనకు 2 నుంచి 3 అంగుళాలు పోయినప్పుడు అందించినట్లయితే మనకు ఉన్న తక్కువ నీటినే మనం ఎక్కువ కాలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మనం ఇలా లేనప్పుడు ఏం చేసేది, ఒకసారి భూమి పైపర్లో నీరు కనపడకపోతారు మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో మనం నీరును ఉపయోగించడం, ఆ నీటితో పాటు మనం వేసిన పోషకాలు కూడా వృధాగా భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం, వాతావరణంలో తేమ రూపంలో ఎక్కువ పోవడం, వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు అరికట్టి సమర్థంగా ఈ వరిలో కూడా నీటి యజమానం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వానాకాలం ఇలాగూ పోయింది, ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఇంకా బావుల కింద కాక మళ్ళీ వచ్చే 1-2 నెలల్లో మంచి వర్షాలు వస్తే ఈ 6 తడి పంటను అవలంబించడంతో పాటు ముఖ్యంగా మనకు ఈ వరి పంటలో అంతకుముందులాగా మనకు దమ్ము చేసి నారు పోసి నాటుబెట్టే పద్ధతి కాకుండా నేరుగా మనకు దుక్కిలో కూడా వరిని నేరుగా విత్తుకొని పండించే విధానం కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీంట్లో కూడా మనకు దాదాపు 30 నుంచి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు, దిగుబడి ఏమాత్రం తగ్గకుండా కూడా. ఇలాంటి దమ్ములో కూడా మనము మొలకెత్తిన విత్తనాలను చల్లి కూడా మనము ఈ వరి పంటను పండించుకునే పద్ధతి కూడా మనకు రైతులకు ముందుకు తీసుకోవడం జరిగింది. కనుక ఇలా నూతన వరి సాగు పద్ధతులు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి ద్వారా రైతు సోదరులు మున్ముందు ఈ వరి పంటలో మనం ఇప్పటివరకు చెప్పినట్టు వృధాగా ఎక్కువ నీటిని వినియోగించడాన్ని మనం అరికట్టి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ప్రస్తుత పంటలపై ఎల్ నీనో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు డాక్టర్ వీరమల్ల రాములు గారు. ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోక్య.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మేలు జాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అనే అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మేలు జాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం, ఈ అంశానికి సంబంధించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టడీ కోడ్ 040. ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అల్లుడు గారు చిత్రం కోసం కేజే జేస్దాస్ చిత్రపడిన జొన్నవిత్తుల గీతం. సంగీతం కేవి మహాదేవన్.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణన్ చిత్ర పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం అందించిన వారు వందే మాతరం శ్రీనివాస్. ఇప్పుడు వినండి కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వీటూరు సుందరమూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కొత్త బంగారు లోకం చిత్రం కోసం శ్వేతా పండిట్ పాడిన సిరిమల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సుభాష్ చంద్రబోస్ ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం మణి శర్మ

కార్యక్రమంలో మీరు విన్న పాట డాడీ చిత్రం కోసం హరిహరన్ పాడిన సిరిమల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఘర్షణ చిత్రం కోసం కేకే సుచిత్ర పాడిన కులశేఖర్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట రంగిలి చిత్రం కోసం హరిహరన్ స్వర్ణత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి దూకుడు చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన రామజోగేశ్ శాస్త్రి గీతం, సంగీతం థమానెస్.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట ఘర్షణ చిత్రం కోసం చిత్ర పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు వింటున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం బప్పిలహరి

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రేమలేఖ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన భువనచంద్ర గీతం. సంగీతం అందించిన వారు దేవా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా మీరు విన్న పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కి జేమేయర్. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: దేర్ మెయిన్ అడ్వాంటేజెస్ ఆర్ మోడర్నైజేషన్ ఆఫ్ క్రిమినల్ లా, ఫాస్టర్ జస్టిస్, గ్రేటర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాంగర్ ప్రొటెక్షన్ ఫర్ విక్టిమ్స్.
1: ఎర్లియర్ డిఫరెంట్ పనిష్మెంట్స్ వర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ గ్యాంగ్ రేప్ ఆన్ అ గర్ల్ బిలో ద ఏజ్ ఆఫ్ 16.

0: మీరు వింటున్నారు డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి కథ సంగీతం. కార్యక్రమంలో ముందుగా మీరు విన్నది సుగసు తూడ తడర్మ. గౌలరాగం రూపక తాళం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు వింటున్నారు డాక్టర్ ఎంఎల్ వసంత కుమార్ గారి గాత్ర సంగీతం. ఇప్పుడు వినండి. మోహన రాగం ఆదితాళం నన్ను పాలింపగా రాగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్ర సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

మీరు ఇంతవరకు డాక్టర్ ఎంఎల్ వసంతకుమార్ గారి కథా సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో 20వ ఆసియా గేమ్స్ 2026 పై రేడియో నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: తనకు సేద తీర్చి కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, మధుర గీతాలు అలనాటి ఆనుముత్యాలాంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సంసారం చిత్రం కోసం పి లీల పాడిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం పిండియాలా.

శాంతి నివాసం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన జూనియర్ సముద్రాల గీతం.

మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతం.

మిస్ అమ్మ చిత్రం కోసం ఏం రాజా పి సుశీల గానం చేసిన పింగల్ గీతం సంగీతం. ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నిండు సంసారం చిత్రం కోసం ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: కార్యక్రమంలో చివరికి వినండి. చిరంజీవుల చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సార్థ్యంలో పీలీలతో కలిసి పాడిన సీనియర్ సముద్రాల గీతం.
1: కాయందా కాయందా కా

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయన సమయం 11:05. ఈరోజు ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఎఫ్ఎంఏ 103.5 MHz పై మా రేపటి ప్రభాత ప్రసారం ఉదయం 6 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు మరి నమస్తే. జై హింద్.